ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 21వ తారీఖు, శుక్రవారం. శుభోదయం.

0: FM Rainbow 101.9 Musically.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఉషోదేపు వేళ మనం వింటున్నాం వందనం కార్యక్రమం. మరి ఈ వందనం కార్యక్రమంలో శ్రావణ మాస ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణ మాసం గురించి పెద్దలు చెప్తారు. అలాగే ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. మరి ఎన్ని అద్భుతమైన మహిమాన్వితమైన శ్రావణ మాస విశిష్టత గురించి ఇవాళ వందన కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వందనం కార్యక్రమం వింటున్నారు. వందనం కార్యక్రమంలో శ్రావణమాస విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. అయితే శ్రావణమాసం లక్ష్మీనారాయణుల పూజకు ఎంతో విశిష్టమైందంట. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకి ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి. అలాగే శ్రావణమాసం శివపూజకు విశిష్టమైంది. శ్రావణమాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళ్లలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రం చెప్తోంది. శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అందుకనే ఈ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా అంటారు.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం వందనం కార్యక్రమం వింటున్నారు. వందనం కార్యక్రమంలో శ్రావణమాసం, అలాగే ఆ శ్రావణమాస విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. అయితే శ్రావణమాసం మహిళలకి ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే సాధారణంగా మహిళలు ఆచరించే వ్రతాలలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలోనే ఉంటాయి. కనుక ఈ నెలని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని పురాణాలు చెప్తున్నాయి.

స్టూడియో క్లాక్ లో సమయం 6:30 అవుతుంది. మీరు వింటున్నారు వందనం కార్యక్రమం. వందనంలో శ్రావణ మాస విశిష్టత గురించి, అలాగే ఆ మాసంలో జరిగే వ్రతాలు నోముల గురించి తెలుసుకుంటున్నాం. హిందూ సాంప్రదాయం ప్రకారం నోములు వ్రతాలు నిత్య పూజలో భాగం కావు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి శాస్త్రంలో నిర్దేశించిన సమయంలో మాత్రమే చేస్తారు. ఏ పనైనా దీక్ష పట్టుదలతో చేస్తామో దాన్నే వ్రతం అంటారు. ఏడాది మొత్తంలో అత్యంత శుభమాసమైన శ్రావణ మాసంలో ఏ నోము చేసినా, ఏ వ్రతం ఆచరించినా సత్వర ఫలితం ఉంటుంది. కాబట్టే ఈ మాసంలో నోములు వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. మరి ఈ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతాల గురించి తెలుసుకుందామా ఈ పాట తర్వాత?

వందనం కార్యక్రమం వింటున్నారు. సౌభాగ్యాన్నిచ్చే శ్రావణ మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే ఈ మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళ వ్రతం, మంగళగౌరీ నోమి అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరిస్తారు. వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలుపెట్టి శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతాన్ని తప్పకుండా చేస్తారు. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన చేస్తారు. మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వందనం కార్యక్రమంలో శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు పండుగల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ శ్రావణమాసంలో ఇప్పటికే నాగపంచమి, మంగళగౌరి వ్రతాలు అయిపోయాయి. దీని తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి అష్టలక్ష్ముల్లో వరాలిచ్చే తల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు, వ్రతం ఆచరిస్తారు. మరి ఈ సంవత్సరం, ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం 21 ఆగస్టు ఇవాళ 2026 నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చాలామంది వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారం గురించి, శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమ అంటే పౌర్ణమి ఉంటుంది కదా, దానికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని గురించి వివరించినట్లు చరిత్ర చెప్తోంది.

అయితే శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మీ వారం అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తర్వాత మనకి ఇంకా మిగిలిన పండుగలు ఏంటంటే రాఖీ పౌర్ణమి అలాగే గోకులాష్టమి. సో ఇవన్నీ కూడా విశిష్టమైనవి. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే రెండు ఏకాదశులు కూడా పవిత్రమైనవి. ఇంకా ఈ మాసంలో చివరి రోజు పోలాల అమావాస్యను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇలా పండుగలు నోములు వ్రతాల మేళవింపుకి నిలయం శ్రావణ మాసం. ఆ శ్రీలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు ఆయురారోగ్యాలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అందరికీ.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్.

ఇంకా 7 అవుతుందంటే ఇంకా చాలా మంది లేవలేదు అనుకుంటాను నిద్ర. ఎందుకంటే తప్పదండి, కొన్నిసార్లు రాత్రిపూట లేట్గా ఉంటారు కాబట్టి వర్క్ చేసుకుంటూ, సో లేట్గా లేస్తారనమాట. ఎనీహౌ మీ అందరూ ఇప్పటికీ లేచినట్టయితే గుడ్ మార్నింగ్ హైదరాబాద్. రైట్, మరి స్టార్ట్ ఆఫ్ ద డే నుండి ఎండ్ ఆఫ్ ద డే వరకు హెల్తీగా యాక్టివ్గా ఉంటేనే కదా మన టాస్క్ని అకంప్లిష్ చేయగలం. మరి ఇవాళ హెల్తీ మార్నింగ్స్లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, అన్ని బాగానే ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం, కానీ మన బాడీ లోపల ఏమవుతుందో అంత ఈజీగా కనిపెట్టలేం కదా. ఈ మధ్య చాలా వినిపిస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యాటీ లివర్, అధిక బరువు, హై కొలెస్ట్రాల్, ఫిజికల్ ఎక్సైజ్ లేకపోవడం. ఇదిగో ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండడం వల్ల లివర్లో కొలెస్ట్రాల్ అంతా పేరుకుపోతుందంట. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ ఉంటాయంటే ఎక్స్పర్ట్స్ చెప్పినవి, వాటి గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ అండ్ వండర్ఫుల్ ట్రాక్ విన్నాం. ప్రియురాలు పిలిచింది సినిమా నుండి. మరి తర్వాత అన్ని బాగానే ఉన్నాయి, కానీ మరి ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ ఫ్యాట్ లివర్ అనే ప్రాబ్లంని కంట్రోల్ అవ్వలేకపోతే ఏం చేయాలి అంటే, మన ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు ఎక్సర్సైజ్ చేయాల్సిందేనంట. అబ్బా, ఎక్సర్సైజా? నాకు నచ్చినదే అది కదా, అది ఎక్సర్సైజ్ లేకుండానే నేను ఇలా సన్నగా అయిపోవాలి లేకపోతే అన్ని పోవాలి అని అనుకుంటుంటాం, కానీ అది మాత్రం తప్పకుండా చేయాల్సిందే. మరి దానికోసం ఏవో కాస్ట్లీ వర్కౌట్సే చేయాల్సిన పని లేకుండా మనం డైలీ చేసే వాకింగ్, అంటే స్పీడ్గా చేస్తాం చూసారా, బ్రిస్క్ వాకింగ్, అది చేయడం వల్ల కూడా మనం మన లివర్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి అదలాగో తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

7:18 అవుతుంది స్టుడే క్లాక్ లో. మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జే రంజిత్. సో ఆ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మన బాడీ ఇన్సులిన్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుని కెపాసిటీ పెరుగుతుందంట. అండ్ మనం నడుస్తున్నప్పుడు కండరాలు కూడా ఎక్కువ గ్లూకోజ్ ని ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగయ్యి బ్లడ్లో షుగర్ స్పైక్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా లివర్లో కొవ్వు నిల్వ అవ్వడానికి కారణమయ్యే కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో ఇది యూజ్ అవుతుందంట. సో మరి అన్ని ఏమంటారు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాకింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ టు లివర్కి ఈ వాకింగ్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం. ఇంకా స్టే ట్యూన్డ్.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: 7:24 అవుతుంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జే రంజిత్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం స్పీడ్గా నడవడం వల్ల బాడీ ఎక్కువ ఎనర్జీని ఖర్చు చేస్తుంది. దీంతో కొన్ని రోజులు అంటే మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా డైలీ వాకింగ్ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ని యూస్ చేసుకునే స్కోప్ కూడా పెరుగుతుందంట. దాంతో బాడీలో ఉన్న వాపును తగ్గించడానికి రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండాలంటే వాకింగ్ చేయాల్సిందే.

స్టడీ క్లాక్లో 7:30 కాబోతోంది. మరి మనందరికీ తెలుసు, మన ఢిల్లీలో 2026 వరల్డ్ బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది 17th to 23rd ఆగస్ట్. మరి దానికి సంబంధించిన డైలీ ప్రోగ్రామ్ అప్డేట్స్ ఇప్పుడు విందాం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

మనం రెగ్యులర్ వాకింగ్ అలా చేస్తూ ఉండడం వల్ల ఫ్యాట్ లివర్ కి సంబంధించిన వాటిని కంట్రోల్ చేయడం ఉపయోగపడతాయంట. మరి ఏంటంటే ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే మన లివర్ హెల్తీగా ఉండాలంటే వారానికి దాదాపు 150 నుండి 300 మినిట్స్ వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే డైలీ దాదాపు 30 to 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయాల్సిందే. మరి 45 మినిట్స్ ఏంటి అన్న డౌట్ కూడా రావచ్చు మీకు కదా. అంటే అలాని ఒకేసారి కాకుండా స్లోగా స్టార్ట్ చేసి, లైక్ ఇక ఎలా ఉంటాయంటే మనం ఆఫీస్లో వెళ్తున్నామంటే తప్పకుండా మెట్లు ఉంటాయి. సో స్టెప్స్, లిఫ్ట్ని యూజ్ చేసే బదులు మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం లాంటివి. ఇంకా పనిలో పనిగా పడి మనం ఇంకా బిజీ అయిపోతాం కదా, అలా కాకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని కాసేపు నడవడం. ఇంకా మనం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే ఇంకా నిద్ర వచ్చేస్తుందని పడుకోకుండా కొద్దిసేపు అలా నడవడం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను చేసుకోవాలంట. మరి ఇంకేం చేయాలి తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. హెల్తీ మార్నింగ్స్ లో మనం ఇంకా ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మనందరికీ తెలుసు ఫ్యాట్ లివర్ గురించి అని. బ్రిస్క్ వాక్ చేస్తే మరి ఫ్యాట్ లివర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా అంటే కాదు. ఎందుకంటే వాకింగ్ అనేది కొవ్వు తగ్గించడం, రక్తంలో షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ వంటివి ఇంప్రూవైజేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఫ్యాట్ లివర్ తీవ్రత అంటే బాడీ వెయిట్, ఫుడ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటి చాలా అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బాడీ వెయిట్ తగ్గడం అనేది లివర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు తగ్గకపోయినా లివర్కి మాత్రం మంచిదేనంట. మరి ఓన్లీ వాకింగ్ చేస్తే సరిపోతుందా లేదా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. పరిమళం మనసుకి తొలివారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సో ఫ్యాటీ లివర్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం కదా. ఎక్సర్సైజ్ ఒకటే కాదు, ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయడానికి ఫుడ్ కూడా చాలా కీ రోల్ అన్నమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఓల్ గ్రెయిన్స్, ఇంకా లో కొలెస్ట్రాల్ ఉన్న ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇంకా ఏవైతే అవాయిడ్ చేయాలో తెలుసా, స్వీట్ అండ్ బెవరేజెస్ కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తగ్గించాలి. వీటన్నిటికంటే ముందు చేయాల్సింది ఏంటో తెలుసా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మరి ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలనేది మాత్రం తెలుసుకోవడం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హెల్తీ మార్నింగ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. సీఎం ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కారణంగా వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. 2022-23 రబీ సీజన్లో వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు ఆగస్టు తొలి వారంలో ముగిసిన గడువును పౌర సరఫరాల శాఖ అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ఆగస్టు నెలాఖరులోగా 50%, సెప్టెంబర్లో 25%, అక్టోబర్ నెలాఖరు నాటికి మిగతా మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్పై జంతర్మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆందోళనకారులపై పోలీసుల చర్యలను విచారించనున్న ఈ కమిటీ ఏర్పాటైంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండి 49 రోజుల ఆదాయంగా 3,52,00,000

47662కు చేరింది. ఆలయ ఈవో భవానీశంకర్ వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి పర్యవేక్షణలో గురువారం కొనసాగిన లెక్కింపులో 3,52,47,662 రూపాయలు మిశ్రమ బంగారం 114 గ్రాములు, వెండి 3,900 గ్రాములు చేకూరినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 మెయిన్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. 1,016 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 1,343 మంది అర్హత సాధించారు. తొలి రోజు జనరల్ ఎస్సే పేపర్ ఉండగా తెలంగాణలో హైదరాబాద్లోని 2 కేంద్రాల్లో 751 మంది హాజరుకానున్నారు. పోటీ ప్రపంచంలో రాణించడానికి పాఠశాల వేళల తర్వాత సంగీతం, తైక్వాండోలో శిక్షణ అంటూ పిల్లలను అనేక రకాల క్లాసులకు పంపించే బదులు కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడాలని తల్లిదండ్రులకు సుప్రీంకోర్టు సూచించింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం నిన్న ఈ సూచన చేసింది. బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన ఆయనకు 255 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు లభించినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి డివోషనల్ టైం అయిపోయింది, హెల్తీ సెగ్మెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి మన టైం అదేనండి, వైబ్రెంట్ హైదరాబాద్లో అవి ఇవి అని కాకుండా అన్నింటి గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా. మరి లేట్ ఎందుకు, తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎయిట్ లెవెన్ అవుతుంది, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనం ఏది పడితే అది ఎక్కడి నుంచైనా తెప్పించుకోవచ్చు. కానీ మన జీవితంలో సరైన దారి చూపించడానికి ఇంకా ఒక టెక్నాలజీ ఉంది, అదే ఎక్స్పీరియన్స్, అనుభవం. మరి ఆ అనుభవం ఎవరిది? మన పెద్దలది. అంటే వాళ్ళు పెద్దగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసి ఉండకపోవచ్చు, కానీ లైఫ్ని స్మార్ట్గా ఎలా ఉంచుకోవాలో మనకంటే వాళ్ళకే చాలా గొప్పగా తెలుసు. మరి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇవాళ తప్పకుండా, ఎందుకంటే తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం పందెం కోడి సినిమా నుండి. వైబ్రెంట్ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ. ఏ విషయం అంటే మనం చిన్నప్పుడు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అడిగే ఒక ప్రశ్నకు మనం సమాధానం చెప్పే సమయం వచ్చింది. వాళ్ళకి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు బాయ్. కాస్ట్లీ గిఫ్ట్స్, లగ్జరీ ట్రిప్స్ కూడా కాదు. మన టైం, మన మాట, మన తోడు, మనం వాళ్లతో ఉండడం. ఇవాళ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే జరుపుకుంటున్నాం. సో వాళ్ల మీద మనకున్న గౌరవం, అలాగే వాళ్ల హెల్త్ గురించి శ్రద్ధ, వారికి ఏదైనా చిన్న హెల్ప్ మనం చేయగలిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కసారి వాళ్లతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. పెద్దలను ప్రేమించాలి, గౌరవించాలి అనే మాటలు మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. వాళ్లతో కాస్త టైం కూడా స్పెండ్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇలాంటివన్నీ విషయాలంటే ఎప్పుడు మాట్లాడుకునేవే కాకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే ఉంది అనేది వాళ్ళని గుర్తించడానికే కదా, వాళ్ళని గౌరవించడానికి, గుర్తించడానికి, వాళ్ళని చూసుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఏమంటారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, రైట్? ఇంకా ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మరి ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, ఆట సినిమా నుండి శంకర్ మహాదేవన్ పడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. 8:23 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి జాబ్, ఉద్యోగం, నౌకరీ, భాష ఏదైనా, అది లేకపోతే జల్ది రాకపోతే ఉండే వైబ్స్ మామూలుగా ఉండవు. ఊహించుకోలేం కదా ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, ఇంకా బతుకు జట్కా బండి నడిపేవాళ్ళు, ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలని కొందరు, ఒక చిన్న ఉద్యోగం ఇస్తే పోదా అని ఇంకొందరు, ఏంటి జాబ్ కోసం చెక్ చేసేవారు, జాబ్ని క్రియేట్ చేసేవారు, ఇలా చాలా విషయాలుంటాయి. మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో 8:36 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. సో మనం ఇంతకుముందు జాబ్ నౌకరీ అంటూ ఏదో మాట్లాడుకున్నాం కదా, అయితే నాకు మంచి జాబ్ రావాలి,

నే ఒక జాబ్ క్రియేట్ చేయాలి అనే రెండింటి రెండు సెంటెన్సెస్కి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. అంటే అక్కడే స్టార్ట్ అవుతుంది ఏంటది, ఆంటర్ప్రినర్షిప్ అనమాట. సో మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు బిజినెస్ చేయాలని ఉంది అని, కానీ మనీ లేదు, ఐడియా ఉంది కానీ రిస్క్ భయం, స్టార్ట్ చేయాలని ఉంది కానీ కరెక్ట్ టైం కాదు. కానీ నిజం ఏంటంటే పర్ఫెక్ట్ టైం అనేది ఎన్నడూ రాదు. చిన్నదైనా సరే ఒక్కరితో స్టార్ట్ అయ్యి రేపు ఎంతోమందికి జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. అవును, ఇంతకీ ఎందుకీ మోటివేషన్ అంటారా, ఇవాళ వరల్డ్ ఆంటర్ప్రినర్షిప్ డే కాబట్టి కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అనేది ఎవర్ గ్రీన్ యునో మోటివేషనల్ కొటేషన్. సో దాన్ని కనుక మనం తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తాం. అంటే చాలామందికి ఉంటుంది మనలో, అరే ఈ జాబు నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్ ఇస్తే ఇంకో వేరే వాళ్ళకు కూడా నేను ఉపాధి కల్పిస్తాను కదా అన్న ఆలోచనలో ఉంటారనమాట. వాటిని ఆలోచనల వరకే కాకుండా ఆచరణలోకి తీసుకొస్తేనే అవి నిజంగా సాకారం అవుతాయి, రైట్? సో మరి ఈ ఆంటర్ప్రినర్షిప్ ఆంటర్ప్రినర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళు, మనకి మన సర్కిల్లో వాళ్ళు ఇంకా పెద్ద పెద్దగా ఆల్రెడీ బిజినెస్లో రాణించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ టిప్స్, వాళ్ళ ఏమంటారు సజెషన్స్ అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు అనుకున్నది అచీవ్ అవుతారనమాట, రైట్? మరి ఇంకా సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंगली कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: టుడే క్లాక్ లో 8:44 దాటి టైం అలా నడుస్తోంది, గడుస్తోంది మనందరి కోసం. మరి వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. సో వైబ్రెంట్ హైదరాబాద్ లో తర్వాతి టాపిక్ ఏంటంటే, మనం ఇంతకుముందే న్యూస్ లో కూడా విన్నాం, ఏంటి సుప్రీంకోర్టుకు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే, స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలకి మ్యూజిక్ అని తైక్వాండో అని ఇలాంటివి నేర్పించకుండా కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అంటూ. అంటే సుప్రీంకోర్టు లాంటిదే అంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే, అంటే జనరల్గా చాలామంది పేరెంట్స్ కూడా స్కూల్తో పాటు ఒక సైడ్ హ్యాసిల్ కూడా ఉండాలని చెప్పేసి స్కూల్ టైమింగ్స్ అయిపోగానే వెంటనే కరాటే, చెస్, ఇంకా ఏమంటారు రకరకాల ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, మెంటల్ ప్రాక్టీస్ లాగా ఉండాలని చెప్పేసి చెస్ లాంటి వాటికి అలా పంపిస్తున్నారు కదా. మరి అది అంటే పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాకే ఆ తర్వాత పంపించాలి అంటే చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు, ఏంటి అసలు మరి మాకు టైం ఉండదు కదా అని. సో అలా టైం లేనప్పుడు కూడా మనం టైం క్రియేట్ చేసుకోవచ్చు, ఉదయాన్నే కానీ లేదంటే ఆఫీస్ వెళ్ళొచ్చాక కానీ, లేదంటే వీకెండ్స్ ఉంటాయి కదా, ఇంకా ఆ రోజు అయితే ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళతో కంప్లీట్గా స్పెండ్ చేయొచ్చు అన్నమాట. సో మరి చాలామంది ఇప్పటికీ అంటే బయటకు చెప్పుకోలేరు కానీ, అరే నా ఆఫీసే సరిపోతుంది, నేను వీటితో సరిగ్గా ఉండట్లేదు, పాపతో అసలు మాట్లాడట్లేదు, నేను టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి. సో మనం ఎంత బిజీ ఉన్నా కొంచెం టైం తీసుకొని వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోదలుచుకున్నారా, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో దట్ అక్కడ ఆ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎప్పుడైనా నాన్న అమ్మ బిజీగా ఉన్నారంటే సర్లే వాళ్ళు పనిలో ఉన్నారు, తర్వాత టైం దొరికినప్పుడు వీలున్నప్పుడు నాతో ఎలాగో మాట్లాడతారుగా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనమాట. రైట్, మరి వీలుంటే ఇది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయండి. రైట్, ఈ యొక్క సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, దాని తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు జానకి రాముడి సినిమా నుండి. 8:56 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి ఇంకా ఎంత కొన్ని విషయాలు ఎంత మాట్లాడుకోవద్దు అనుకున్నా గానీ మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. మరి ఆ టాపిక్ ఏంటంటే టెర్రరిజం. దానివల్ల ఎంతో మంది విక్టిమ్స్ గా మిగిలి ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ల బాధను అర్థం చేసుకోవడానికి, వాళ్లకు సంఘీభావం తెలపడం కోసం 2017లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉగ్రవాద చర్యల నుండి బయటపడిన వారిని అండ్ విక్టిమ్స్ గా గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజంని జరుపుతుంటుంది. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి థీమ్ ఏమిటంటే హీలింగ్ త్రూ మెమోరీ, అంటే జ్ఞాపకాల ద్వారా కోలుకోవడం అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ 2026 సంవత్సరానికి కానీ.

స్టోరీలు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కొత్త దృష్టికోణాల కోసం విశ్వవిద్యాలయాలు యువతతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ కృత్రిమ మేధను వాడుకుంటూనే మానవ వివేకానికి ప్రాధాన్యమివ్వాలని, భవిష్యత్తు ముందుచూపుతో పనిచేయాలని సూచించారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన సమయంలో వారి పట్ల ప్రవర్తించిన తీరుపై పట్టణ సీఐ రఘుపతి రెడ్డిని తాత్కాలికంగా విధుల నుంచి దూరంగా ఉంచాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశించారు. ఈ క్రమంలో రూరల్ సీఐ అంజలికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. నిర్వహణ ఖర్చుల పరిమితిని ఉల్లంఘించినందుకు నివా బుఫా హెల్త్ ఇన్సూరెన్స్పై భారతీయ బీమా నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రాబోయే 6 నెలల పాటు కంపెనీ కొత్త శాఖలు ప్రారంభించకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెద్దల్లో చూపు మసకబారే సమస్య నివారణ ఔషధం

యుఎస్జీ వాణిజ్యీకరణ కోసం వీసస్ థెరాప్యూటిక్స్తో తమ అనుబంధ సంస్థ విసుఫార్మా ఒప్పందం కుదుర్చుకున్నట్టు లుపిన్ తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఐరోపా సమాఖ్య, బ్రిటన్ తదితర దేశాల్లో ఆ ఔషధ విక్రయాల ప్రత్యేక హక్కులు విసుఫార్మాకు లభిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బోర్డు డైరెక్టర్గా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. 2026 ఆగస్టు 20 నుంచి 4 ఏళ్ల కాలానికి కేంద్ర బోర్డులో పార్ట్ టైం అధికారేతర డైరెక్టర్గా సోమనాథ్ను నియమించినట్టు ఒక అధికారిక సర్క్యులర్ పేర్కొంది. హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన పూల్ డి మ్యాచ్ను భారత్ 0-0 డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవడంతో భారత్ 5 పాయింట్లతో 2వ రౌండ్కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లాక్లో 9:05 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయా. సో మరి హైదరాబాద్, వైబ్రెంట్ హైదరాబాద్ లో మరి ఇవాళ హైదరాబాద్ లో జరిగే హ్యాపెనింగ్స్ ఏమున్నాయి, ఈవెంట్స్ ఏమున్నాయి, ఏమైనా స్టాండప్ కామెడీస్ ఉన్నాయా, మ్యూజిక్ కాన్సర్ట్ ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకా మన హైదరాబాద్ లో జరిగే హ్యాపెనింగ్స్ అండ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం లేట్ చేయకుండా. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత మైండ్ బ్లాక్ అంటూ మనందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature,
2: tourism,
1: cinema, culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
4: 9:11 అవుతుంది. స్టూడియో క్లాక్ లో వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జరంజీత్. సో మన హైదరాబాద్ ఇంకొక టెక్నాలజీకి ఒక పెద్ద వేదికకి సిద్ధమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అయిపోయింది హిమ్టెక్స్, అదేనండి హైదరాబాద్లో మనం మెషిన్ టూల్స్, ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ ఇవన్నీ ఒకే చోట చూడాలంటే మనం తప్పకుండా వెళ్లాల్సిందే హిమ్టెక్స్కి. మరి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయంటే ఇంతకీ అంటే మన ఇండస్ట్రీస్ అనేవి ఆధునికంగా వెళ్ళాలంటే కొత్త టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ ఇవన్నీ కీలకం కదా. మరి దానికి దగ్గరగా చూడడానికి మనం వెళ్ళాలంటే హిమ్టెక్స్ జరుగుతుందన్నమాట హైటెక్స్లో. మరి ఆగస్టు 20 నుంచి 24 వరకు 4 డేస్, కాబట్టి అక్కడ జరిగేటివన్నీ లేకపోతే అంటే మన తెలంగాణతో పాటు వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చే తయారీ రంగానికి సంబంధించిన అవకాశాలు కానీ, కొత్త ఆలోచనలు, టెక్నాలజీని పరిచయం చేస్తున్న హిమ్టెక్స్ 2026 గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా హైటెక్స్ లో జరిగే ఈ హిమ్టెక్స్ ఎక్స్పోకి వెళ్లాల్సిందే. రైట్, ఇంకొక అప్డేట్ గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సో బ్రిట్ నెంబర్ బలేగా తగిలావే బంగారం. తర్వాత మన వైబ్రెంట్ హైదరాబాద్లో ఏం జరగబోతుంది హైదరాబాద్లో అంటే, సో పోయెట్రీ రెసైటల్ ధ్వని విత్ మెర్సీ మార్గరెట్ అని పోయెట్రీ పోయిట్ అంటే ఆ రచయిత్రితో జరుగుతుందన్నమాట ఇవాళ సాయంత్రం లమాఖాన్లో, తెలుసు కదా బంజారా హిల్స్ హైదరాబాద్లో. సో సాయంత్రం 6 గంటలకి మీరు కనుక ఆ పోయెట్రీ గురించి ఆవిడ చెప్పే దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ధ్వని అంటే ఈ ప్రోగ్రామ్కి వెళ్లాల్సిందే, లమాకాన్లో జరుగుతుంది. అలాగే ఇంకొక ఈవెంట్ గురించి కూడా తెలుసుకుందాం లేట్ చేయకుండా. సో స్టాండప్ కామెడీ ఫెస్టివల్ జరగబోతోంది మన హైదరాబాద్లో ఇవాళ 21 ఆగస్ట్ ఈవినింగ్ 7 o'clockకి శిల్పకళావేదిక, అది కూడా హైటెక్ సిటీలో ఉంటుంది. సో మరి స్టాండప్ కామెడీ అంటే ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుంది, దాన్ని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే తెలుగులో, హిందీలో, ఇలా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో ఎవరికి నచ్చిన భాషలో వినాలంటే అటువంటి ఈవెంట్స్, అటువంటి సపరేట్గా స్టాండప్ కామెడీ ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నారు. సో మరి ఇది మీరు కనుక వినాలి, ఈ స్టాండప్ కామెడీ ఆస్వాదించాలి అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇవాళ శిల్పకళావేదికకు వెళ్లాల్సిందే. రైట్, మరి ఇంకా తెలుసుకుందాం సిటీలో హ్యాపెనింగ్స్ గురించి, ఈ పాట తర్వాత వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి హైదరాబాద్లో జరిగే హ్యాపెనింగ్స్ గురించి, సిటీ అరౌండ్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ షో అన్నమాట. సో ఒలింపియన్ సర్కస్ ద గ్రేటెస్ట్ షో అని జరుగుతుంది నిజాంపేట్లో. సో మరి సర్కస్ అనగానే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు కదా, మరి వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడే. కాబట్టి మీ కనుక అరే చాలా రోజులైంది మా చిన్నప్పటి రోజుల్లో అంటూ మన ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట. సో సర్కస్లో వాళ్ళు చేసే ఫీట్స్ కానీ ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి కదా, మనకి కొంచెం ఇలా చూస్తున్నప్పుడు అరే వాళ్ళు

ఎలా ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ఐఫీస్ట్ చూడాలంటే మాత్రం దిస్ ఇంటర్నేషనల్ ఒలింపియన్ సర్కస్, ద గ్రేటెస్ట్ షో, నిజాంపేట్లో జరుగుతుంది, అది చూడొచ్చు. అండ్ ఇంకొకటి అన్స్క్రిప్టెడ్ అని చెప్పి ఒక కామెడీ థియేటర్ వాళ్ళది ఒక ఈవెంట్ కూడా జరుగుతుందన్నమాట. అది చూడాలంటే మాత్రం మీరు మన హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలి అంటే చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి వైబ్రెంట్ హైదరాబాద్లో ఇవాళ అసలు ఫ్రైడే వచ్చిందంటే చాలామంది, అంటే మోస్ట్లీ ఐటీ వాళ్ళకి వీకెండ్ మూడ్ వచ్చేస్తుందన్నమాట. సో మరి ఈ వీకెండ్లో ఏం చేయాలి, ఈవినింగ్ అవగానే ఎట్టి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. మరి వాళ్ళ కోసం ఎక్కడి నుంచి, ది స్ట్రీట్ కామెడీ క్లబ్ హైదరాబాద్ వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ కామెడీ నైట్స్ అనే ఈవెంట్ని నిర్వహించబోతున్నారనమాట. సో 21st ఆగస్ట్ అంటే ఇవాళ నుంచి స్టార్ట్, 1st అక్టోబర్ వరకు ఇన్ని రోజులు కంటిన్యూస్గా ఎవ్రీడే 9 PM 1 hour 20 minutes డ్యూరేషన్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 16+ ఇయర్స్. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉండబోతుంది ఈ కామెడీ. సో మీరు కనుక ఏమంటారంటే ఈ షో ఓజీ మిక్స్ కామిక్స్ కానీ లేకపోతే అప్కమింగ్ బెస్ట్ కామెడియన్స్ అందరూ ఇంకా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక మంచి టైం, ఒక వీకెండ్ కొంచెం టైం స్పెండ్ చేసి ఈ బిజీ లైఫ్లో మనకి మనం కొంచెం అరే మైండ్ రిలాక్స్ ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో ద బెస్ట్ గ్రేటర్ హైదరాబాద్ కామెడీ నైట్స్ కనుక మీరు వెళ్ళినట్టయితే నిజంగా ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్తో. రైట్, ఇంకా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

9:34 అవుతుంది స్టూడే క్లాక్ లో. వైబ్రెంట్ హైదరాబాద్ లో మన సిటీలో జరిగే హ్యాపెనింగ్స్ అంటే ఏవేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి దట్ ఈ వీకెండ్ కి అనే విషయాలు తెలుసుకుంటున్నాం కదా. నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటున్నామంటే పాత పాటలు, మధురమైన జ్ఞాపకాలు, ప్రతి నోట్లో ఒక ఫీలింగ్. సో బాలీవుడ్కి చెందిన టైమ్లెస్ హిట్స్తో, ఎమోషన్ నాస్టాల్జియాతో నిండిన ఒక అద్భుతమైన మ్యూజికల్ జర్నీ మీరు ఎంజాయ్ చేయాలంటే ఒక గంట పాటు మెలోడీస్, జామింగ్, రిక్వెస్ట్ సాంగ్స్, ఆ తర్వాత ఫాస్ట్ బీట్స్తో ఫుల్ వైబింగ్ అనమాట. ఒక్కో పాట ఒక్కో మధురం కదా, జ్ఞాపకం అనే చెప్పొచ్చు. సో మరి ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే శిలా ఫ్రైడే హిందీ జామింగ్ హైదరాబాద్లో జరుగుతుందనమాట ఈ కేఫ్లో. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ అటెండ్ అవ్వచ్చు. ఈ ఫ్రైడే 21st 1 అవర్ ఉంటుంది ఈవినింగ్. సో మరి మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా అక్కడికి వెళ్ళి మీరు ఆ షోని, ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లెట్ ద మ్యూజిక్ టేక్ యూ బ్యాక్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ లో 9:44 అవుతుంది. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. సో బేకింగ్ అంటే మన అందరికి తెలుసు కదా, అది ఒక వంట అనుకుంటారు సింపుల్ గా, కానీ అది క్రియేటివిటీకి ఒక టచ్. ఏం టచ్? స్వీట్ టచ్. రైట్, మరి మీ చేతులతోనే రుచికరమైన డెజర్ట్స్ ని తయారు చేసుకుంటూ బేకింగ్లోని బేసిక్స్ కానీ లేకపోతే సింపుల్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం వచ్చేసింది. ఎలా అంటారా, ఆర్ట్ ఆఫ్ బేకింగ్ వర్క్షాప్లో. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్, బేకింగ్ మెథడ్స్ నుంచి గైడెడ్ బేకింగ్ యాక్టివిటీ వరకు అన్ని సరదాగా నేర్చుకోవచ్చు. మరి వీళ్ళు ఇది నేర్పించడానికి అంటే మనకి ఇది చేయాలంటే కొందరికి డౌట్ కూడా ఉంటుంది, మరి బేకింగ్ వచ్చా రాదా అని. మరి ఏం పర్లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదంట, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. August 21st ఫ్రైడే ఇవాళ ఒక గంట సేపు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు. మరి ఇంట్రెస్ట్ అంటే టేస్ట్ చేయాలనిపిస్తుంటుంది కొన్నిసార్లు, ఆ ఏమంటారు ఆ బేకింగ్ కూడా చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఈవెంట్కి అంటే ఈ యాక్టివిటీ టైం స్పెండ్ చేయాలంటే లా విలే, ఎండ్రోస్ కేఫ్ అండ్ బిస్ట్రో కొత్తపేటలో ఉన్న ఈ ఇక్కడికి వెళ్లాల్సిందే. సో లేట్ చేయకుండా ఒక గంట పాటే కాబట్టి ఈరోజు వీలైతే వెళ్ళండి, ఆ బేకింగ్ ఎలా చేస్తారో నేర్చుకోండి. రైట్, ఇంకా ఇంకొక అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, మధువరమే అంటూ మా అందరి కోసం స్టే ట్యూన్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియో క్లాక్లో 9:54 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ కి మనం ఏమంటారు లాస్ట్ చెప్పే టైం వచ్చింది అనమాట. మరి ఏంటంటే రెజిన్ లోటస్ పాండ్ ఎప్పుడైనా విన్నారా? సో అది కనుక మీరు డిజైన్ చేయాలంటే ఫ్రైడే 21 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు మధ్యాహ్నం 1:00 కి ఎగ్జాక్ట్గా 1 అవర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో డాక్ కేఫ్ హౌస్ వాళ్ళు నిర్వహిస్తున్నారనమాట. సో మరి ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు డెఫినెట్గా వెళ్ళండి. పోరింగ్ నేచర్ ఇంటూ ఆర్ట్. సో మనం ఆర్ట్లో నేచర్నంతా ఆర్ట్లో చూపిస్తే అది కళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఇలాంటివి ఇంకా నేర్చుకోవాలి, అవి ప్రింట్ చేయాలి, అవి డిజైన్ చేయాలంటే మీరు డెఫినెట్గా ఈ కేఫీకి, ఈ కాఫీ హౌస్కి మీరు వెళ్లాల్సిందే, నేర్చుకోవాల్సిందే. సో విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్పిస్తున్నాను. ఫర్ బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం అలాగే ఇన్ఫర్టైన్మెంట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళలకు.

ప్రయాణించారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని మంత్రి లేఖలో సూచించారు. సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు తనని బాధ్యురాలుగా చేయటం సరికాదన్నారు. నాగార్జునసాగర్లో నీటి కొరత, వర్షపాత లోటు దృష్ట్యా రైతులు పంటల విషయంలో జాగ్రత్త వహించాలని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి కోరారు. నిన్న సూర్యాపేట జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న నీటికి, తాగునీటిని ఉన్న పంటలను కాపాడుకోవడానికి పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈరోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10,00,000 మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను పన్ను లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలతో నిర్దేశిత సుంకం కోటా ప్రాతిపదికన దిగుమతులకు అనుమతిస్తున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. దేశ అభివృద్ధిలో విధానాల అమలులో సివిల్ సర్వీసుల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ముస్సూరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నైతికతలే ప్రజాసేవకు పునాదని, క్లిష్ట పరిస్థితుల్లోనూ నైతికతతో వ్యవహరించడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. బొగ్గు, విద్యుత్, ఇనుప ఖనిజం వంటి రంగాల్లో ఉత్పత్తి పెరగడంతో జూలైలో 9 కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 5.4% వృద్ధి సాధించింది. ఈ ఏడాది జూన్లో ఇది 6%గా, గతేడాది జూలైలో 3.2% ఉంది. కొత్తగా ఇనుప ఖనిజాన్ని చేర్చడంతో కీలక రంగాల సంఖ్య 9 చేరింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి మలేషియాకు చెందిన జునైది అరిఫ్, రాయ్ కింగ్ జంట విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మాదక ద్రవ్యరహిత భారత్ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కారణంగా వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. G.O. 97 వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈరోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం 30 సెప్టెంబర్ పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్ రాయ్ కింగ్ జంటపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: लेसन भी देती है। समटाइम्स लूजिंग समथिंग कैन मेक द होल वर्ल्ड रियलाइज हाउ वैल्यूएबल इट इज। तो जी हाँ दोस्तों, क्योंकि कभी कभी खोने के बाद ही पता चलता है कि उसकी कीमत कितनी है, उसकी ज़रूरत कितनी है। चलिए अब सुनते हैं एक खूबसूरत सा गाना इन दिनों लाइफ इन ए मेट्रो में, मेट्रो के मूवी से। और गाने से पहले सुनते हैं एक छोटा सा संदेश।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: वेलकम बैक दोस्तों, नमस्ते, हेलो, आदाब। मैं हूं आपका दोस्त आरजे जेडी और आप सुन रहे एफएम रेनबो। रेनबो के साथ लाइफ है रंगीन, ओनली ऑन 101.9। तो दोस्तों, हम हमारी जर्नी कंटिन्यू करते हैं एक छोटे से संदेश के बाद।
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: वेलकम बैक दोस्तों, आप सुन रहे थे एक कहानी जिसमें किरदार थे आरव और मीरा के, जो बहुत अच्छे दोस्त थे. लेकिन कुछ घटना ऐसी हुई जहां आरव ने मीरा को छोड़ दिया और मीरा उसे दोस्त नहीं एक स्ट्रेंजर मानने लग गई, एक अनजान इंसान मानने लग गई. कहानी को आगे बढ़ाते हुए तीन महीने बीत गए. मीरा के पापा का ट्रीटमेंट चल रहा था लेकिन आरव वापस नहीं आया, न कॉलेज में, न फ़ोन पर, न मैसेजेस में. और फिर एक दिन मीरा को पता चला आरव ने कॉलेज छोड़ दिया. मीरा ने कबीर को रोका, तुझे पता है आरव कहाँ है? कबीर ने कहा,

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भी प्रदेश का चैनल कहीं से भी सुन सकते हैं न्यूज़ ऑन एआईआर ऐप पर। तो जी हाँ दोस्तों, हम शुरू करेंगे हमारा कॉलिंग सेगमेंट, देखते हैं पहला कॉलर कौन है। हेलो रेनबो।
1: हेलो रेनबो, गुड आफ्टरनून आदाब जीडी जी।
0: गुड आफ्टरनून सर, कैसे हैं आप?
1: जी अल्हम्दुलिल्लाह, अल्लाह का करम, आपकी दुआ, सभी सुनने वाले भाई बहनों दोस्तों को भी मेरा प्यार भरा सलाम आदाब।
0: बहुत बहुत शुक्रिया। पहले आप ये बताइए, पिछली बार आपने कॉल क्यों नहीं किया?
1: और हमेशा सेहतमंद रखिए।
0: बहुत बहुत शुक्रिया शेर खान जी। आप पहले बताइए, आपने पिछली बार कॉल क्यों नहीं किया हमको?
1: पिछली बार ऐसा था कि आज जुमा है ना, नमाज को जाना है और आज भी मुझे नमाज को ही जाना है।
0: अच्छा,
1: लेकिन थोड़ा वक्त है तो मैं जल्दी से एक वक्त निकाल के कॉल कर दिया और अल्लाह का शुक्र है कि पहला कॉल लग भी गया मेरा।
0: अरे वाह, बहुत बहुत शुक्रिया
1: मैं
0: आपका।
1: नमाज को चला गया था
0: जी जी जरूर।
1: हाँ, जुमा का दिन थोड़ा बिजी होता है ना।
0: जी हाँ जी हाँ जी
1: हाँ, इसीलिए। और आपकी कहानी भी सुना, बहुत खूब है,
0: बहुत
1: बिल्कुल
0: शुक्रिया।
1: वही इंसानियत है जेडी जी, दिखावा नहीं करना चाहिए। मेरे बड़ों से मैंने भी यही सीखा है, दिखावा नहीं करना, हम क्या कर रहे क्यों कर रहे दिखावा नहीं है, पर्दे के पीछे रह के हमको किरदार अदा करना है, पर सामने आके हीरो नहीं बनना है हमको ज्यादा।
0: जी जी
1: तो
0: जी
1: यही हमारी जिंदगी में एक सीख मिलती है कि हमको अपने कर्म अपने आमाल जो है करते रहना चाहिए सादगी से, बस इसमें कोई दिखावा ना हो, ये हमारे काम अल्लाह ही के लिए है और
0: जी
1: अल्लाह ही
0: सर
1: के लिए करना है, और हमारे बड़ों की बात हमको मानना चाहिए, उनकी जो जिंदगी का जो एक्सपीरियंस होता है, जो तजुर्बा होता है, वो हमारी जिंदगी को हमारी लाइफ को आगे चलाने में बहुत काम आता है, और बड़ों की मानने वाला ही अल्लाह की मानने वाला बनता है। जो बड़ों का मानेगा वो अल्लाह की इबादत करेगा, अगर बड़ों की नहीं मानेगा तो अल्लाह का भी नाफरमान होगा, बड़ों का दिल
0: जी
1: दुखाने
0: सर
1: वाला। तो बड़ों की इज्जत भी करना चाहिए, उनकी बात को मानना भी चाहिए, और अपनी जिंदगी में पूरी सादगी बरतनी चाहिए, हमको दिखावे वाला अमल बिल्कुल नहीं करना चाहिए। मेरे दादा ने नाना ने मुझे यही सिखाया था
0: जी,
1: कि
0: बहुत
1: बेटा
0: बहुत
1: दुआ
0: सच
1: करना
0: कहा
1: सबके
0: आपने।
1: लिए, दिल से दुआ करना, तू कुछ नहीं कर सकता ये नहीं सोचना, तू दुआ कर सकता, सबसे बड़ी बात बोल के बोले बताए।
0: अरे वाह सर वाह, वाकई में बहुत ही खूबसूरत और वाकई में सच कनेक्शन कहा आपने। जब हम बड़ों की इज्जत करते हैं तभी हम खुदा की इज्जत करते हैं। बहुत
1: जी,
0: बहुत शुक्रिया
1: शुक्रिया
0: आपका हमको
1: दीदी
0: कॉल
1: जी,
0: करने के
1: और
0: लिए।
1: मुमताज बाजी को भी सलाम है मेरा, मैं
0: जी
1: चलता हूँ,
0: जी
1: नमाज के लिए जाना है।
0: बहुत
1: अल्लाह
0: शुक्रिया,
1: हाफिज।
0: खुदा हाफिज़। देखते हैं हमारा अगला कॉलर कौन है। हेलो रेनबो।
2: हेलो,
0: हेलो,
2: हाँ गुड आफ्टरनून सर,
0: गुड आफ्टरनून सर, आपका नाम और आप कहाँ से कॉल कर रहे हैं?
2: मैं हैदराबाद अलवाल से यपनगर कॉलोनी से बात कर रहा हूँ, मेरा नाम है सतीश कुमार है।
0: सतीश कुमार गारू, चोपंडी अलाव नारू।
2: हेलो,
0: हाँ सतीश कुमार गारू,
2: हाँ सर,
0: चोपंडी
2: सीनियर सिटीजन टॉपिक ही चल रहा है
0: आओ
2: जी।
0: नंदी।
2: సీనియర్ సిటిజన్ రోజు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
0: చాలా చాలా కృతజ్ఞతలు సార్.
2: అలాగే మీరు ఒక టాపిక్ లో అన్నారు కదా, ప్రతి ఒక్కరు ఇవాళ రేపు ఏంటంటే సీనియర్ సిటిజన్ వాళ్ళ పేరెంట్స్ సరే చూసుకోండి, రేపు సీనియర్ సిటిజన్ చూసుకోవడం లేదండి సరిగా,
0: అవును సార్.
2: ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత వాళ్ళను హోమ్ లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కానీ లేకుంటే ఒంటరిగా ఇచ్చిపెట్టేసి స్టేట్స్కి వెళ్ళడం కానీ అవన్నీ చేస్తున్నారు.
0: అవును సార్.
2: నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకనాడు కాకుండా ఒకనాడు అందరు కూడా సీనియర్ సిటిజన్స్ అవుతారు, వాళ్ళ పిల్లలు కూడా అట్లా చేస్తే వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉంటుందో అలాగే వాళ్ళని కూడా అందరినీ సీనియర్ సిటిజన్ రెస్పెక్ట్ గా వాళ్ళ దగ్గరనే ఉంచుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుకోకుండా వాళ్ళను కన్నందుకు వాళ్ళ రుణం తీసుకోవాలని కోరుకుంటూ నేను వాళ్ళకు
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, కరెక్ట్ మెసేజ్ సార్ ఇది. యాక్చువల్గా ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం
2: చాలా
0: ఇట్లాంటివి.
2: కేసెస్ అట్లయితుందండి, సాఫ్ట్వేర్ కానీ ఎంప్లాయీస్ కానీ టైం ఉండడం లేదు చూసుకోవడం లేదు కానీ చాలా కేర్లెస్ చేస్తున్నారండి, చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి వాళ్ళని కష్టపడి చదివించి పెళ్లిళ్ళు చేసి పెద్ద చేసి వాళ్ళ కోరికలను చంపుకొని వాళ్ళని పెద్ద చేస్తే
0: ఎగ్జాక్ట్లీ
2: చివరికి ఓల్డ్ అయిన తర్వాత వాళ్ళను నెగ్లిజెంట్ చేయడం అది స్వభావం కాదండి.
0: అవును సార్, అది కరెక్ట్ సార్. ఐ హోప్ మన లిజనర్స్ అందరూ వింటున్నారు సార్కి, అండ్ అందరు ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇది చాలా నిజం, బహుత్ సచ్ హై యే బాత్. క్యూంకి జబ్ ఇన్సాన్ బచ్పన్ కా హో జాతా హై ఉస్కే బాద్ ఉస్కా బచ్పన్ వాపస్ ఆ జాతా హై ఐసా కహతే హై. తో బహుత్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కాల్ చేసినందుకు. దేఖతే హై హమారా అగలా కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో. హలో హలో

0: लगता है कॉल कट हो गया है, आप हमको फिर से कोशिश कर सकते हैं। तो जी हाँ, हम देखते हैं अगला कॉलर कौन है। हेलो रेनबो।
1: हेलो, गुड
0: हेलो,
1: आफ्टरनून.
0: गुड आफ्टरनून सर।
1: नहीं, रमना ही नो बाहु
0: रमने अगारू, नमस्कार, मेला उन्नारू,
1: ना रे, मेरे बाहु ना रहा.
0: बाउन सर। सर मी ఎనర్జీ కొంచెం లో కనిపిస్తుంది।
1: ఏ మా స్లోగ అండి, స్లోగ వస్తుంది కదా.
0: అవును,
1: వినపడుతుంది కదా కొంచెం.
0: యా
1: అన్న
0: వినిపిస్తుంది సార్. ఎలా ఉన్నారు మీరు?
1: నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని తెలుస్తాను.
0: బాగున్నాను సార్. సార్ ఇవాళ టాపిక్ వచ్చేసి డైరెక్ట్గా మీరే చెప్పాలి సార్, సీనియర్ సిటిజన్ గురించి ఒక ఒపీనియన్, సీనియర్ సిటిజన్ ఇచ్చే
1: అదే అదే
0: సలహా.
1: అదే
0: మీ సలహా మా అందరికీ చాలా అవసరం సార్.
1: కరెక్ట్. నాకు కూడా ఏజ్ 82.
0: అవును సార్.
1: అయితే నన్ను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, కానీ అమెరికాలో ఉన్నా కూడా నా కోసం ఏం చేశాడంటే, వాడు నేను మిమ్మల్ని ఇష్టపెట్టి, నేను మా అన్నయ్య గారు ఉన్నాము, మీ ఇద్దరిని ఇష్టపెట్టి నేను అమెరికాలో ఉన్నాను, ఇక్కడ వచ్చేస్తాను చెప్పి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాడండి.
0: ఓకే,
1: ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సతీష్ కుమార్ గారు చెప్పినట్టు, ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటాను నేను.
0: కరెక్ట్ సార్.
1: పేరెంట్స్ వృద్ధాశ్రమంలో చేయకుండా దగ్గర ఉండి చూసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటాను, మనసారా కోరుకుంటానండి.
0: అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరికీ మెసేజ్ కోసం.
1: థ్యాంక్ యూ జడ్డి గారు, దీర్ఘస్వాన్భవ,
0: థ్యాంక్
1: మంచి
0: యూ సో
1: టాపిక
0: మచ్ సార్.
1: తీసుకున్నావు.
0: అవును సార్, ఇవాళ డేనే అట్లాంటిది సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు కాల్ చేసినందుకు.
1: సంతోషం అండి.
0: तो जी हाँ दोस्तों, रमन्या जी का कॉल था और मैक्सिमम सभी का यही कहना है कि अगर इंसान का जो उम्र 55 से ज़्यादा हो जाता है तो उनका बचपन वापस आ जाता है। जिस तरह हमारे माँ बाप हमारे बचपन में हमारी सारी शैतानियाँ सहते थे, हमारी सारी गलतियों को वो अपने सिर ले लेते थे और अपना रिस्पॉन्सिबिलिटी मानते थे और हमें इतना प्यार से रखते थे और इतना संभाल के रखते थे, इतना हमें देखभाल करते थे हमारा, तो जी हाँ हमें इसको लौटाना तो होगा ही ना। ऐसा मत समझिए कि आपको कुछ बिजनेस डील है कि उन्होंने हमारी उन्होंने हमारी ख्याल रखी है तो हमको उनका ख्याल रखना है। नहीं, ये हमारी रिस्पॉन्सिबिलिटी है, ये डील नहीं है बिल्कुल भी कि उन्होंने हमको दिया तो इसलिए हमको देना है। नहीं, वो दे या ना दे फिर भी हमारी ये बहुत सबसे पहली रिस्पॉन्सिबिलिटी है कि हमारे पेरेंट्स का सबसे ज़्यादा ख्याल रखे, क्योंकि पेरेंट्स ही भगवान होते हैं। तो जी हाँ, चलिए सुनते हैं एक गाना, आगे बढ़ते हैं हमारे म्यूज़िकल जर्नी की तरफ। और ये गाना है जगजीत सिंह का गाया हुआ, तुमको देखा तो ये। चलिए सुनते हैं।

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో. తో జీ హా, బహుత్ హీ ఖూబ్సూరత్ సా నగ్మా తుమ్కో దేఖా తో యే ఖయాల్ ఆయా ఫ్రమ్ జగ్జీత్ సింగ్. ఉన్కే గానే బహుత్ హీ దిల్ కో ఛూ జాతే హై. చలియే దేఖతే హై హమారే అగ్లే కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో.
2: హలో సార్. నమస్కారం.
1: నమస్కారం సార్. వినిపిస్తుందండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను ఓలేటి ప్రభాకర్ రావు అని ఫ్రమ్ గచ్చిబౌలి.
1: ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా సార్. మీరు ఎలా ఉన్నారు?
1: గుడ్ సార్, చాలా బాగున్నాను. సో ఇవాళ టాపిక్ విన్నారా సార్ మీరు?
2: హలో.
1: హలో, వినిపిస్తుందా సార్?
2: ఇప్పుడు క్లియర్ ఉంది.
1: ఇవాళ టాపిక్ విన్నారా సార్? ఇంకా స్టోరీ.
2: హలో.
1: హలో, స్టోరీ విన్నారా సార్?
2: ఆన్ ఎయిర్ సార్?
1: అవును సార్, ఆన్ ఎయిర్ ఉన్నాము.
2: సీనియర్ సిటిజన్స్ గురించి.
1: అవును సార్, చెప్పండి.
2: నేటి పిల్లలే రేపటి పౌరులు అనేటట్టుగా.
1: అవును సార్.
2: నేటి యుక్త వయసు వాళ్ళు రేపటి సీనియర్ సిటిజన్స్ కూడా అవుతారు.
1: చాలా నిజం సార్ అది.
2: అందుకు ఇప్పటి నుంచే ఏం అలవాటు చేసుకోవాలి, నేర్పించాలి కూడా ఏమిటంటే, మన రిలేషన్షిప్ లోని సీనియర్ సిటిజన్స్ కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరు సీనియర్ సిటిజన్స్ అయినా కూడా వాళ్ళు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి

0: మాట్లాడుతూ బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ కాస్త వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి.
1: అవును సార్,
0: ఎందుకంటే మన పరిస్థితి కూడా రేపు అలాగే ఉంటుంది అనేది ఒకటి వెన్నులో ఉండాలి.
1: అవును సార్,
0: వెన్నులో మనసులో అది ఒకటి వస్తే చక్కగా గౌరవిస్తారు. గౌరవించడం మన కర్తవ్యం.
1: అవును సార్, అవును.
0: ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అని అనుకుంటే వాళ్ళు ధన్యులు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి, ఇంతకుముందు కాలంలో ఒక ఆయన చెప్పినట్టుగా ఈ తల్లిదండ్రులని చాలా మంది ఇచ్చేస్తున్నారు, అది పద్ధతి కాదు సార్. అసలు
1: అవును సార్,
0: వాళ్ళ రక్తాన్ని ధారపోసి మనల్ని కన్నారు, పెంచారు, పోషించారు, ఇంతటి వాళ్ళని తయారు చేశారు.
1: కరెక్ట్ సార్.
0: నాకైతే ఆల్రెడీ దాటిపోయి 60 దాటిపోయి మా పిల్లలు చక్కగానే చూసుకుంటున్నారు, ఏం పర్వాలేదు.
1: మంచిది సార్, చాలా మంచిది. యా కానీ మనం ఇప్పుడు చాలా చోట చూస్తున్నాము, మనకు చాలా చోట ఇదే నడుస్తుంది. వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళిపోతారు, వదిలేస్తారు.
0: నా కళ్ళార చూసాను నేను, ఒక అనాథాశ్రమంలో డబ్బులు కట్టేసి పడేశారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు హైదరాబాద్ లోనే, వాళ్ళకి బలవంతమైన ఇంజక్షన్లు కూడా ఇచ్చేయండి చంపేశా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను కళ్ళార.
1: అయ్యో,
0: వాళ్ళకి చెప్పి
1: దారుణం సార్. నిజంగా
0: కనీసం ఇంటికి కూడా తీసుకెళ్లేదు బాడీని, ఆ మూసిన పక్కకే చేసేవారు.
1: అయ్యయ్యో,
0: అలాంటి తప్పు అది. అది మీ పిల్లలు కూడా మీకు అలాగే చేస్తారుగా రేపు ఉదయం.
1: అంతే సార్, అదే.
0: అలాంటిది రాదా?
1: కరెక్టే, భయం ఉండాలి సార్ వాళ్ళకి.
0: వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ, మీకు అందరికి.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు.
0: నమస్కారం
1: ప్రభాకర్ గారు, బహుత్ బహుత్ శుక్రియా. चलिए देखते हैं हमारे अगले कॉलर कौन है. हेलो रेनबो.
2: हेलो.
1: हेलो,
2: मैं नरसिम्हा रेड्डी सर प्रेमा की पेट से बोल रहा हूँ.
1: नरसिम्हा जी, कैसे हैं आप?
2: एकदम बढ़िया हूँ सर.
1: आपसे आज हिंदी में ही बात करेंगे. आज से आप हम हिंदी में ही बात करेंगे. आपकी हिंदी बहुत अच्छी है.
2: तेलुगु में बोलते तेलुगु में बोलूंगा, हिंदी में बोलते हिंदी में बोलूंगा.
1: जी सर. सर आप थोड़ा सा रेडियो का साउंड कम कर सकते हैं क्योंकि रीसाउंड आ रहा है.
2: बिल्कुल बिल्कुल सर.
1: जी तो सर, आज का आप टॉपिक सुना
2: सर?
1: जी, आज का टॉपिक है सीनियर सिटीजन्स के ऊपर.
2: सर मेरे को एक ताजी होती सर.
1: जी सर बोलिए.
2: बचपन में अपने को एक माता पिता अपने को पांच बच्चों को पाले हो ना.
1: हाँ.
2: अब पांच जने हैं फिर भी अब उन लोगों को दो जने को संभाल नहीं सक रहे.
1: हाँ सर,
2: ये तो बहुत बड़ा बुरा दिखता साहब. और माँ को एक एक भाई देख तुम बोलता और बाप को एक भाई देख तुम बोलता. कैसा रहते साहब इन लोग? उम्र में अलग अलग रहना बोलता उनको, कैसा लगता?
1: करेक्ट सर.
2: कल के दिन अपने को ऐसा भी होगा. कम से कम चाहे बोल रहे तो आप जो है ना, ये बड़े होने के बाद इन लोगों को जो ओल्ड एज में डालते हैं ना साहब,
1: जी
2: वो मत डालिए आप.
1: जी जी,
2: आप देख लो मजे में देख लो तो माता पिता को ऐसा बोलो हम बांध चले हम ना, हम लोग आए ना साहब, तो कहीं भी रहो आप बांटो ना, बांट लो नको उनको.
1: जी सर,
2: बोल देना अभी यहाँ रहना, यहाँ रहो, वहाँ रहना, कहीं भी रहो आप, उधर जाओ, इधर जाओ, वो भाई करने जाओ, ये भाई करने जाओ, कहीं भी, लेकिन बांटो नको.
1: जी सर जी, समझ
2: मतलब यही आ रहा था साहब. बचपन में कितना मुश्किल से अपना बड़ा करके काबिल बना दिए, आज उन लोगों को लावारसी जैसे छोड़ दिए तो बहुत बुरा लगता साहब ये.
1: जी सर, समझ
2: सकते हैं. ऐसा नहीं होना चाहिए. ये युवा आज के जो है ना, ये काम मत करिए बोल के रिक्वेस्ट कर रहा हूँ सर मैं.
1: बहुत बहुत थैंक यू सर आपका मैसेज. आई होप हमारे सारे लिसनर्स सुन रहे हैं क्योंकि आजकल सभी लोग ऐसे कर रहे हैं कि वो लोग सीनियर सिटीजन्स जैसे ही वो बड़े हो जाते हैं उनको छोड़ देते हैं. थैंक यू सो मच नरसिम्हा जी.
2: थैंक यू सर.
1: देखते हैं हमारा अगला कॉलर कौन है. हेलो रेनबो.
3: हेलो, गुड आफ्टरनून अंडी.
1: गुड आफ्टरनून मैडम, ఎలా ఉన్నారు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: రేణుకా అండి. అప్పుడు
1: రేణుకా గారు, అత్తాపూర్ నుండి, ఎలా ఉన్నారు?
3: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: యా మేడం, చాలా బాగున్నాను. సో ఇవాళ టాపిక్ విన్నారా మీరు?
3: విన్నా అండి.
1: టాపికే విన్నారా, స్టోరీ కూడా విన్నారా? అది
3: విన్నామండి.
1: ఎలా అనిపించింది మేడం?
3: హలో,
1: ఎలా అనిపించింది మీకు?
3: మంచిగా ఉందండి, ఏడుపొచ్చింది.
1: అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. సో మేడం, టుడేస్ టాపిక్ మనకు సీనియర్ సిటిజన్ ఒపీనియన్ మీద. ఏంది మీ మెసేజ్?
3: విన్నా అంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులను ఇస్తాడు.
1: కరెక్ట్ మేడం.
3: పిల్లలు అయి ఉండి తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, లేకపోతే మన పిల్లలు అంటే అట్లా.
1: కరెక్ట్ మేడం,
3: రిటర్న్ జరుగుతుంది అట్లా. నేను మా జాయింట్ ఫ్యామిలీ అండి, కలిసి ఉంటాను.
1: ఓకే ఓకే ఓకే.

0: అయితే అందరు పెద్దలతో పాటు ఉంటారు. చాలా లక్కీ
1: పెద్దవాళ్ళకి
0: మేడం మీరు.
1: రెస్పెక్ట్ ఇవ్వాలని.
0: ఎందుకంటే ఈ కాలంలో చాలామంది అందరూ మ్యాక్సిమం మనం చుట్టుపక్కల చూసేది మొత్తం స్మాల్ ఫ్యామిలీసే, చిన్న కుటుంబాలే, నలుగురు ముగ్గురు దానికన్నా ఎక్కువ ఎవ్వరు లేరు. వాళ్ళకి అసలు జాయింట్ ఫ్యామిలీలో ఉండే విలువ, అందులో వచ్చే మనకు లాభం అనేది మ్యాక్సిమం ఇప్పుడు ఎవరికి తెలీదు.
1: పెద్దవాళ్ళ దగ్గర ఉంటే చెప్తారండి అన్ని,
0: అవునండి,
1: అంటే మంచి చెడు అన్ని చెప్తారు. ఈ ఫోటోలకు ఏం చేస్తారండి,
0: అందుకే మనం లక్కీ భావించాలి మేడం, అంతే ఇంకా దీనికి మించి ఏం చేయలేము.
1: అవునండి, జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే మంచిగా.
0: అవును మేడం, ఐ అగ్రి విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాకు కాల్ చేశారు, మీ ఒపీనియన్ షేర్ చేశారు.
1: థ్యాంక్ యూ.
0: సో దోస్తో, సభీ లోగోం కా యహీ కహనా హై కి బడోం కా ఖ్యాల్ రఖో, బడోం కా ఖ్యాల్ రఖో. హమారే జో బడే బుజుర్గ్ హోతే హై ఉన్కో అక్సర్ లోగ్ బడే హోనే కే బాద్ ఛోడ్ దేతే హై అప్నే అప్నే నిజీ జిందగీ సంభాల్నే కే లియే, అప్నా ఖుద్ కా స్మాల్ ఫ్యామిలీ సంభాల్నే కే లియే లోగ్ బడోం కో అక్సర్ భూల్ జాతే హై. తో యహాన్ పర్ సవాల్ ఆతా హై, గల్తీ కిస్ కా హై? క్యూంకి गलती हमेशा बच्चों की ही नहीं होती, कभी कभी बड़ों की भी होती है और कभी कभी बच्चों की भी होती है. और यहाँ पर देखा जाए तो ज़्यादातर गलती तो बच्चों की है, ये मैं मानता हूँ. तो लेकिन ऐसा होता है कि बड़ों को भी अपने बच्चों का हालत और बातें समझनी चाहिए, और बच्चों को उनके पास तो कोई चांस ही नहीं है नहीं समझने का, उनको 100% समझना चाहिए. अगर बड़े कुछ भी बोले, अगर वो समझे, शरारत करे, कोई बात नहीं, एक टाइम पे हमने भी तो शरारत किया था. तो इसीलिए जब बड़े बुज़ुर्ग हो जाते हैं तो उनका ख्याल एक बच्चे जैसा करना चाहिए, एक छोटे बच्चों जैसा करना चाहिए उनको. उनको अनाथ आश्रम में या नहीं तो ओल्ड एज ओल्ड एज असलम में, यहाँ पर नहीं छोड़ना चाहिए उनको ऐसे, क्योंकि उन पर क्या बीतती है ये भी तो एक बार सोचिए. कभी हमारे बच्चे हमारे साथ अगर ऐसा करते तो हमें कैसा लगेगा, बस इतना सा सोचिए. क्योंकि बोलने समझाने के तो बहुत तरीके होते हैं, ये ही तरीका नहीं है कि इंसान को बस दूर कर दिया. तो जी हाँ दोस्तों, चलिए हम हमारी म्यूजिकल जर्नी को आगे बढ़ाते हुए सुनते हैं एक गाना, और उसके बाद हम फिर से लौट आएंगे आपसे बात करने के लिए. जाने से पहले मैं एक बार फिर से नंबर्स आपको बोल दूं ताकि गाने के बाद आप हमको कॉल कर सकते हैं. 0402323 0030, 0402323 4821, 0402970 4715. तो जी हाँ दोस्तों, चलिए सुनते हैं एक खूबसूरत सा गाना. ठीक रहा भाई.

0: फूल खिलते हैं, बहारों का समा होता है। ऐसे मौसम में ही तो प्यार जवां होता है। दिल की बातों को होंठों से नहीं कहते, ये फसाना तो निगाहों से बयां होता है।
1: वेलकम बैक दोस्तों, तो देखते हैं हमारा अगला कॉलर कौन है। हेलो रेनबो
2: జేడి గారు
1: జీ, హలో,
2: నేను సంజయ్ కుమార్ అలవాల్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్, ఎలా ఉన్నారు మీరు?
2: సూపర్ ఉన్నాను సార్.
1: చెప్పండి సార్,
2: బాగున్నారు అనుకుంటున్నాను.
1: యా సార్, బాగున్నాను. వింటున్నారా సార్ మీ మా ప్రోగ్రామ్?
2: సూపర్ ఉంది సార్. స్టోరీస్ మాత్రం మీరు చాలా బాగా స్టోరీస్ మాత్రం తీసుకొస్తున్నారు మీరు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: నేను విశ్వనాథ్ డాగ్
1: జీ, విశ్వనాథ్ కా కుత్తా,
2: బడి అమ్మ కా లాస్ట్ టైం
1: జీ జీ
2: ఐ
1: ఇంత గుర్తు పెట్టుకొని మరి చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
2: అర్థం చేసుకోండి ఎంత ఇంట్రెస్టింగ్ గా మేము మీ షో ఫాలో అవుతున్నాం అనేది.
1: Yes sir, yes.
2: Especially మీరు చెప్పిన స్టోరీ గురించి.
1: అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత ప్రేమిస్తున్నారు మీరు.
2: ఇది కంటిన్యూ చేయండి, స్టోరీస్ మాత్రం మీరు కంటిన్యూ చేయండి, మంచి మంచి స్టోరీ తీసుకొని రండి.
1: ఖచ్చితంగా సార్, మీ అందరి కోసం ఖచ్చితంగా.
2: ఈ సీనియర్ సిటిజన్స్ ని ఇదే సార్, ఈ ఓల్డ్ ఏజ్ లో వేయడం ఒకటి, రెండో ఏంటంటే పంచుకుంటున్నారు సార్. నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా పంచుకుంటున్నారు. ఒక ఒక ఒక ఒక కొడుకేమో తల్లిని చూసుకోవాలి, ఒక కొడుకేమో తల్లిని చూసుకోవాలి, ఇద్దరు సపరేట్ సపరేట్ చేసి చేయడం చూడడం అనేది అది కూడా చాలా బాధాకరం.
1: అవును సార్, నిజంగా.
2: పేర్లు తీసుకోవద్దు కానీ మా అపార్ట్మెంట్ లో సేమ్ అదే పరిస్థితి.
1: సపరేట్
2: సపరేట్ చేసి వాళ్ళని ఒక ఆంధ్రంలో వచ్చి

0: ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ భార్య,
1: అయ్యో
0: అట్లా సపరేట్. అది చాలా
1: మనం చుట్టుపక్కల చాలా నడుస్తుంది సార్, మనం ఏం చేయలేం కూడా, మనం చెప్తే కూడా అర్థం చేసుకోరు, కానీ మన పని చెప్పడం.
0: ఇది రావాలి సార్, ఇది మార్పు రావాలి. ఇది
1: అవును సార్,
0: వాళ్ళు ఒకటి అసలు గ్రహిస్తలే. ఈరోజు మన పిల్లలు ఇప్పుడు చూస్తున్నారు సార్, మా పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా చూస్తున్నారు, మా మమ్మీ డాడీ అనేది చూస్తున్నారు వాళ్ళు.
1: అవును అవును,
0: మరి ఇది పరిస్థితి ఏం వాళ్ళకు కూడా వస్తుంది
1: ఖచ్చితంగా సార్.
0: కానీ అది ఎందుకు గమనిస్తున్నారు నాకు అర్థం కాదు.
1: పర్లేదు సార్, కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి రిటర్న్ అనేది అవుతుంది.
0: అవును
1: చెప్పండి సార్.
0: ఈ ఫారెన్ కంట్రీస్ లో ఉన్నారు ఈ మా ముస్లింలు ఇక్కడ పడేసేసి, అది కూడా చాలా దుర్భరమైనటువంటి జీవితం అంతా ఉంటది వాళ్ళకి.
1: అవును సార్,
0: డబ్బు ఉంటది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ పలకరించి మాట్లాడే ఆప్యాయత, ప్రేమ, ఆందాకం ఏముండదు.
1: అవును సార్, నిజంగా
0: అది వాళ్ళకు చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చూసిన వర్ణనాతీతం వాళ్ళ బాధ.
1: అవును సార్, మనం చుట్టుపక్కల చాలా చూస్తాం ఇది,
0: హై క్లాస్ అని ఈ ప్రేమ ఆందాకం ఆప్యాయత అనేది దొరకదు.
1: అవును సార్, అవును.
0: ఎప్పుడోసారి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తారు.
1: అవును సార్,
0: ఇది మారాలి ఈ సమాజం. దయచేసి ఇప్పటికి ఎవరైతే వింటున్నారో కొద్దిగా ఈ దొరి నుంచి కొద్దిగా బయటపడి దీన్ని మార్పు వైపు తీసుకెళ్తే బాగుంటుంది సార్.
1: ఖచ్చితంగా సార్, చాలా మంది వింటున్నారు మీ మాటని, చాలా మంది ఫాలో కూడా అవుతారు సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆర్ బహుత్ అచ్చీ బాత్ కహీ ఇన్హోనే, ఆర్ ఇన్హోనే మేరే సారీ సారీ కహానియోం కే నామ్ భీ బతాయే హై. బహుత్ బహుత్ శుక్రియా, ఇతనా ప్యార్ మిల్ రహా హై ముజే. దేఖతే హై అగలా కాలర్ కౌన్ హై. హలో రెయిన్బో.
2: హలో
1: హలో,
2: చెప్పండి. నమస్కారం జయదీప్ గారు.
1: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు?
2: నా పేరు విజయ్ అండి.
1: చెప్పండి సార్, ఎలా ఉన్నారు మీరు?
2: నేను చాలా బాగున్నానండి, మీ విషయం చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: సద్దన్న మూట అన్నారండి.
1: అవును సార్, వాహ్, ఎంత మంచి మాట అన్నారు సార్ మీరు.
2: ఎందుకంటే ఇవాళ రేపు పెద్దల మాటలు చాలా తక్కువ మంది వింటారు అని. నాకంత పరిస్థితి రాలేదు సార్, మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా వింటారు.
1: ఎస్ సార్, ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ కూడా మీకు అట్లాంటి పరిస్థితి రాదు సార్, ఎందుకంటే మనం ఎట్లయితే ఉంటామో మనకు అట్లాంటి అట్లానే అవుతుంది సార్. ఒక పరంగా చెప్పాలంటే
2: ఆశిస్తున్నానండి దేవుడితో నేను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సార్, మా స్టోరీ విన్నారా మరి?
2: స్టోరీ కూడా విన్నానండి. అరోమా అది.
1: అవును, ఎలా అనిపించింది సార్ మీకు?
2: చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా వెళ్ళింది, చాలా మంచిగా అనిపించింది.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయ్ గారు, ఇట్లానే మాకు వింటూ ఉండండి. చెప్పండి సార్. షూర్ సార్, ఒక్క నిమిషము. షూర్ సార్, ఖచ్చితంగా నేను మాకు దొరికితే ఖచ్చితంగా ప్లే చేస్తాను సార్.
2: ఇంకొకటి, మీ పేరు ఇంత మంచిగా ఉన్నది సార్, జైదీప్ అని.
1: అవును సార్,
2: అందరు జేడీ జేడీ అంటున్నారు, జేడీ ఏందండి, జైదీప్ మంచిగా ఉన్నది.
1: యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కొంచెం అందరు వింటారు సార్, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వింటారు, అందుకే అందరికి ఈజీ ఉండేటట్టు జేడి అనేది సింపుల్ గా పెట్టాను సార్.
2: అదేది కరెక్ట్, కానీ జేడి అంటే ఒక ఇది ఉన్నది. ఇంకోటి మంచి, అది మాత్రం గుర్తుంచుకోండి.
1: ఎస్ సార్,
2: మాత్రం పెట్టండి సార్.
1: ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు కాల్ చేసినందుకు. సో దోస్తో, ఐసే హీ హమ్కో ప్యార్ దేతే రహియే, బహుత్ బహుత్ శుక్రియా ఆప్ సభీ కా. ఆర్ देखते हैं हमारे अगले कॉलर कौन है. हेलो रेनबो.
3: राधे
1: राधे सर.
3: लाउनर जेडी गारु.
1: बावनन सर, मेरे लाउनरु.
3: अंडरफुल गावनानु. दी स्टोरी విన్నానండి.
1: ओके.
3: एक्चुअल गा ఎంత బాగా అనిపిస్తుంది అంటే.
1: थैंक यू सो मच सर.
3: आई फील माय जैक डैनियल वन सिप. ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే 1300 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు, 4000 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు, ఈ విధంగా కూడా మనిషి నొప్పి ఇయ్యొచ్చా అనేది మీ స్టోరీ అనిపించింది.
1: ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లా ఒక చిన్న కోరిక అందరు మనం అందరం అర్థం చేసుకుంటాము అని ఒక స్టోరీ పరంగా ఒక మోరల్ మెసేజ్ ని పాస్ చేయడమే సార్ మనకు.
3: బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ నువ్వు ఇచ్చిన దానికి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సిటిజన్స్ కి శుభాకాంక్షలు.
1: యా సార్, థ్యాంక్ యూ సో మచ్, మనందరు వింటున్నారు,
3: ప్రతిదినం వాళ్ళకి నా శుభాకాంక్షలే.

0: అది అది మన భారతీయ సభ్యతా సార్. అది
1: ఇంకోటి ఏంటంటే జేడి,
0: ఎస్ సార్
1: యాక్చువల్గా ఒక చిన్న రెండు కవితలు చెప్తాను.
0: ఖచ్చితంగా సార్, చెప్పండి.
1: స్టోరీలు అందరి జీవితాలు ఒక విధంగా ఉండయి జేడి. ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఇలా చూసుకోవాలి, స్టేట్మెంట్స్ మాత్రం నేను ఇవ్వాలి. ఇప్పుడు మనకు అల్లం ముంగట ముసలోళ్ళు కొందరు మన అపార్ట్మెంట్స్ లలో ఓడవడానికి వస్తారు, అక్కడ నేను అనుకుంటాను కదా. అంటే స్టేట్మెంట్స్ అనేటివి మన తల్లిదండ్రులు మన అనేది వదిలేసేది ఒకటి. అందుకే కవిత చెప్తాను నేను.
0: చెప్పండి సార్,
1: చిన్న కవిత.
0: చెప్పండి సార్.
1: జిందగీ సే బడా సజా నహి, జిందగీ సే బడా సజా నహి, గునా క్యా హై పతా నహి, ఇత్నే హిస్సో మే బటా హువా మే, ఖుద్ కే లియే హిస్సా హి బచా నహి.
0: వాహ్ వాహ్ వాహ్ వాహ్ సార్, బ్యూటిఫుల్ సార్.
1: జీవితం అంటేనే అది.
0: అవును సార్,
1: దాన్ని మనం స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం. ఇంకోటి నువ్వు చెప్పిన స్టోరీలా
0: చెప్పండి సార్,
1: వాదే తోడితే కోషిష్ కామ్యాబ్ హోతే, వాదే తోడితే కోషిష్ కామ్యాబ్ హోతే, ఆజ్ నై కల్ కల్ నై పర్సు పర్సు నై తరసు, ఆఖిర్ తో ఆఖరి దిన్ తక్ తో కామ్యాబ్ హోనా హి హోనా కోషిష్ కరే తో.
0: జీ సార్, వాహ్ సార్.
1: ఇంకోటి ఒకటి జేడి
0: చెప్పండి సార్,
1: మనకు ఈ జీవితం మన శరీరం తోటి ఒకటే కనిపిస్తుంది, కానీ అక్కడ మూడు జీవితాలు ఉంటాయి. ఒకటి భౌతిక జీవితం, ఒకటి సూక్ష్మ జీవితం, ఒకటి కారణ జీవితం.
0: అవును సార్, నేను అది చాలా నమ్ముతాను.
1: అది అది చేస్తుంది ఏంది జస్టిస్, ఈ రెండు జీవితాలకు జస్టిస్ చేసేది అది.
0: అవును సార్.
1: కాకపోతే ఈ జీవితం ప్రతి దినము ప్రతి క్షణం భయపడాలి, భయపడాలి కాదు బాధ్యతగా ఉండాలి.
0: అవును సార్,
1: దిస్ ఇస్ మై
0: ఎగ్జాక్ట్లీ.
1: హ్యావ్ ఏ గ్రేట్ డే. వీలవుతే దీనికి అనుగుణంగా ఒక సాంగ్ అడుగుతాను, ప్లే చేస్తామని భావిస్తున్నాను.
0: చెప్పండి సార్.
1: పీకు అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకోన్. ఆ సాంగ్ చాలా క్లుప్తంగా విని నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్తావు, నేను వింటాను.
0: షూర్ సార్, మా దగ్గర ఆ పాట దొరికితే ఖచ్చితంగా ప్లే చేస్తాను సార్.
1: వేయండి, దొరుకుతుంది, వేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. తో జీ హా దోస్తో, ఏ థే సారే హమ్ హమారి ఫ్యామిలీ కే మెసేజెస్. జీ హా, ఆప్ భీ తో హమారి ఫ్యామిలీ హై. కి యహీ కహనా హై సభీ కా కి హమే ఉన్కా ఖ్యాల్ కిసీ భీ హాల్ పర్ రఖనా చాహియే. తో బహుత్ బహుత్ శుక్రియా ఆప్ సభీ కా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూస్తారు జష్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. మరి హైదరాబాద్ అంటే ఫుడ్ కి ఫేమస్. మరి రకరకాల ఫుడ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల ఫుడ్స్ అన్ని కూడా మనకి హైదరాబాద్ లో దొరుకుతాయి. సో మనం ఏ ఫుడ్ కావాలన్నా, ఏదైనా ఒక బ్రెడ్ ఐటమ్ అట్లాంటి ఏవైనా సరే, ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే మనకు ఏదో ఒక గల్లీలో ఖచ్చితంగా దొరికిపోతుంది. సో మరి హైదరాబాద్లో ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఒక అదృష్టం అని చెప్పవచ్చు, ఎందుకంటే అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో ఈరోజు మనం ఒక ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫుడ్ అంటే స్నాక్ అని చెప్పవచ్చు. జౌజీ బన్, జౌజీ బన్. సో ఈ జౌజీ బన్ ఏంటి, ఈ జౌజీ బన్ మన హైదరాబాద్కి ఎలా వచ్చింది, దాని గురించి మనం చాలా డెప్త్గా క్లియర్గా మాట్లాడుకుందాం. మీ జస్ని హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్నీ హైదరాబాద్లో. సో మరి జౌజీ బన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జౌజీ బన్ అనేది 100 సంవత్సరాల చరిత్రందని చెప్పొచ్చు. సో ఈరోజు మనం జౌజీ బన్ మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ జౌజీ బన్కు ముందు జౌజీ హల్వా అనేది ఉండేది. సో ఈ హల్వా అనేది చాలా చాలా చాలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఇది 100 సంవత్సరాల చరిత్ర. ఎలా అంటే ముందు జౌజీ హల్వాగా స్టార్ట్ అయింది, మరి ఈ మధ్య మరి ఆ హల్వాను ఉపయోగిస్తూ జౌజీ బన్ అని తయారు చేసి మనకి అందుబాటులో ఉంచుతున్నారు. సో ఈ బన్ చాలా మెత్తగా ఉంటుంది. సో ఆ హల్వా అందులో ఉండే హల్వా కూడా మరి మంచి నెయ్యితో తయారు చేస్తారు. సో దీని చరిత్ర వచ్చేసి ఏంటంటే, టర్కీ నుంచి వచ్చిన 11 సంవత్సరాల మహమ్మద్ హుసేని నాంపల్లిలో ఒక స్వీట్ షాప్ పెట్టుకున్నాడు. ఇతనే జౌజీకా హల్వా అని కనిపెట్టాడు. ఇది చాలా రిచ్ డిజర్ట్ అని చెప్పొచ్చు. అయితే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ హల్వా తినేసి మరి వారికి బాగా నచ్చి మరి ఆ షాప్కి హమీదీ అని పేరు పెట్టుకున్నారు. సో హమీదీ అనేది అప్పటి టర్కీ ఒట్టోమన్ రాజు అబ్దుల్ హమీదీ పేరు నుంచి తీసుకున్నారని చెప్పొచ్చు ఇది. సో అప్పటి నుంచి హమీదీ పేరు మీదనే ఇక్కడ హమీదీ మరి హోటల్గా నాంపల్లి హైదరాబాద్లో మరి అదొక ఇన్స్టిట్యూట్ అయిందని చెప్పొచ్చు. జౌజీకా హల్వా అంటే ఏంటి, మరి ఇది ఈరోజు ఇంట్లో చేసుకునే స్వీట్

కాదు, చాలా రిచ్గా ఉంటుంది. సో ఈ స్వీట్ గురించి, హల్వా గురించి అండ్ జౌ జిబ్బాను గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు వింటూనే ఉండండి. జస్ట్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. జస్ని హైదరాబాద్ లో జౌజీకా బన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో జౌజీకా బన్ లో ఉపయోగించే ఆ క్రీమ్ తయారు చేయడానికి ఏమేం వాడతారు అంటే, గోధుమ పిండి, స్వచ్ఛమైన నెయ్యి, కుంకుమ పువ్వు, సఫోన్, జాజికాయ. మరి ఇది సహజంగా ఉన్న జాజికాయను వాడతారు. ఇది మెయిన్ ఫ్లేవర్ అని కూడా అనొచ్చు. ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు గంటల కొద్దీ పాలను ఉడికిస్తారు. కొద్దిగా తిన్నా చాలు, చాలా భారీగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఈ జాజికా, మరి ఈ జౌజికా బన్లో ఉపయోగించే హల్వా. సో ఈ హల్వా తయారు చేయడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి ఇది తినేటప్పుడు కూడా మరి ఎక్కువ తింటే మబ్బొచ్చే అవకాశం ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి జౌజికా హల్వా కొంచెం లిమిట్గానే తినాలి అని చెప్తుంటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో రాజేష్ తో. జౌజికాబాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాంప్రదాయ రుచికి ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి హమీది వాళ్ళు ఇప్పుడు జౌజికా హల్వాని బన్లో పెట్టి కొత్తగా లాంచ్ చేశారు. దీనికి ఉపయోగించే బన్ మాత్రం మెత్తగా ఒక పిల్లోలాగా ఉంటుందని చెప్పొచ్చు. సీలింగ్ వేడివేడి జౌజికా హల్వా టేస్ట్, బన్లోని మంచి సాఫ్ట్నెస్, అలాగే హల్వాలోని నెయ్యి, జాజికాయ ఫ్లేవర్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు ఎక్కడైనా మరి జౌజికా బన్ వస్తే కనిపిస్తే తినే ప్రయత్నం చేయండి. కొందరికి ఇది హెవీ అనిపిస్తుంది కూడా, మరి కొందరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. సో మన ఫిజికల్ కండిషన్, మన హెల్త్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి మరి ఇవి కొన్ని, కొందరికి హెవీ తిన్నప్పటికి కూడా ఏం కాదు, కొందరికి కొంచెం తినగానే వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది, కాబట్టి దాన్ని చూసుకొని తినాల్సి వస్తుంది. సో జౌజికా బన్ అనేది అలా ఏర్పడింది. మరి ఇక్కడ ఇక్కడ స్థిరపడడానికి వచ్చిన ఒకతను మరి ఈ హల్వాని కనిపెట్టాడు. సో ఆ హల్వా అప్పుడు ఫేమస్ అయింది, మరి ఇప్పుడు జౌజికా బన్ కూడా ఫేమస్ అవ్వడానికి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి. సో మీకు హైదరాబాద్లో ఎక్కడైనా ఈ జౌజికా బన్, ఈ జౌజీ బన్ వచ్చిన మీకు కనిపించినట్టయితే మరి ఈ జౌజీ బన్ తినే ప్రయత్నం చేయండి.

0: 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జౌజీ బన్ గురించి. ఇది కేవలం వైరల్ ఫుడ్ కాదు, రాయల్ కలిసిన వెరైటీ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి ఈ ఫుడ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో చాలా చోట్ల అందుబాటులో ఉంది. అయితే ఇది హెవీ ఫుడ్ కాబట్టి మరి తీసుకున్నప్పుడు మరి ఫస్ట్ టైం తింటున్న వాళ్ళు ఒకేసారిగా ఎక్కువ తినే ప్రయత్నం చేయొద్దు, మరి చిరాగ్గా ఉంటుంది. తర్వాత ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జౌజీ బన్ అనేది లిమిట్గా తీసుకోగలిగిన అంతనే మరి తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ స్వీట్ని. సో హైదరాబాద్లో జౌజీకా బన్, జౌజీకా హల్వా ఇవి రెండు చాలా వంద సంవత్సరాల చరిత్ర కలిగినవి. సో మరి ఇప్పటివరకు ఎవరైనా తింటే మరి హ్యాపీ, మరి తినని వాళ్ళు కూడా తినే ప్రయత్నం చేయండి జౌజీ బన్ అండ్ జౌజీ హల్వా.
2: Everybody listen to samba bamba rumba tumba.

0: வெய் வெய் வெய்யற தெப்பா தெப்பக்கு தெப்பா வெய் வெய் வெய் வெய் வெய் வெய்ய வெய் வெய் வெய் வெய்யற தெப்பா தெப்பக்கு தெப்பா வெய் வெய் வெய்ய வெய் வெய் வெய் வெய் எக்கட சைனிக்குள் எக்கட ரதக்கால் எந்துக்கு இக்கட எந்துக்கு தோப்பில் எந்துக்கு கால்புலு எந்துக்கு ஹச்சலு எவடும் எவடா நைசாம் ஏய் எவடா நைசாம் కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదు రక్కాసురుల తల ఒక్కొక్క దెబ్బకు పక్కున బగలగా తొక్కర ఏయ్ తొక్కర నెల నెల రెక్కలు బొక్కలు రెక్కలు బొక్కలు ముక్కలు ముక్కలు డొక్కలు పేవులు తుక్కై పోవగా కుక్కల కొడుకులు వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ హెవెన్ దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్ వెయ్ కటిక దరిద్రుల కాల్చుకటి నడి తోడు దొంగలకు జాగీర్దారుల జమీందారుల రక్షణ చేసే రాక్షస పాలన విధ్వంసం విధ్వంసం విధ్వంసం గావించే వరకు ఎత్తిన ఆయుధం ఎప్పుడు దించమని ఎత్తిన ఆయుధం ఎప్పుడు దించమని శపథము చేసి శత్రువు గలను చెండాడర చెండాడర నీకు అందిన దేవత్రాయుధము నిలవై వెయ్యి వెయ్యర దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్యి వెయ్యి వెయ్యి వెయ్యర వెయ్యి వెయ్యి వెయ్యి వెయ్య వెయ్యి లేరా లేరా రారా లేరా లేరా రారా వేగమే రైతా కూలి రావు రెడ్డి లేరా లేరా రారా వేగమే రైతా కూలి రావు రెడ్డి కుర్మ గొల్ల కుమ్మర కమ్మర చాకల మంగళ హరిజన గిరిజన నడవరా నడవరా నడవరా ముందుకు నడుంబిగించి కొడవలి కఠారి గొడ్డలి.
1: సమయం 3 గంటలు మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొంటారు. భారత నియంత్రణ చట్టాన్ని రూపొందించడంలో వైద్య పరికరాల పరిశ్రమ మరింతగా పాలు పంచుకోవాలని ఫార్మాస్యూటికల్ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి కోరారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ గ్లోబల్ మెడ్టెక్ సమ్మిట్లో మాట్లాడుతూ, నియంత్రణ చర్చల్లో పరిశ్రమ భాగస్వామ్యం ప్రస్తుతం పరిమితంగా ఉందని, పరిశ్రమ ప్రభుత్వం మధ్య బలమైన సంభాషణ అవసరమని జోషి చెప్పారు. బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బ్రెజిల్,

దేశాలకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని టెలికమ్యూనికేషన్ శాఖ ఈరోజు తెలియజేసింది. సింగపూర్తో ఏషియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకోవడానికి వ్యాపార సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇండియా సింగపూర్ బిజినెస్ ఫోరంలో లాభాపేక్ష లేని బిజినెస్ స్కూల్ అయిన ఇన్సియాడ్ పూర్వ విద్యార్థులు, సింగపూర్ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు భారతీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రవేశ స్థాయి న్యాయ సేవ పరీక్షలకు హాజరు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు గతంలో తప్పనిసరిగా ఉండవలసిన మూడేళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను 1 సంవత్సరానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తన 2025 మే నాటి తీర్పును సవరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ ఏజీ మసీ, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది. ఇండియా పోస్ట్ పేరుతో 20,000 రూపాయల నగదు బహుమతిని ఆశ చూపి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఒక నకిలీ ఆన్లైన్ సర్వేను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనియన్ ఇది వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి రాజేష్తో. ఈరోజు ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే. సమాజానికి వృద్ధులు అందించిన సేవలను గౌరవించడానికి మరి వారి సమస్యలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 21న మరి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో మరి వృద్ధులను గౌరవించాలి. వృద్ధులు అంటే వయసు మళ్ళిన వాళ్ళు కాదు, వృద్ధి చెందిన వాళ్ళు అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నమాట మనం ఒకసారి ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, మరి వాళ్లకు ఉన్న అవగాహన ఎంతో ఉంటుంది. సో మరి వాళ్ళ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి అనంటే ముందు ఫస్ట్ వాళ్ళకి గౌరవించడం నేర్చుకోవాలి. సో అందుకే మరి వారి సేవల్ని, వాళ్ళ మేధస్సును గౌరవించడానికి, వాళ్ళ సేవల్ని గుర్తించడానికి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా అందరు జరుపుకుంటారు.

0: culture, literature, and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. 1988 ఆగస్టు 19న అమెరికా అప్పటి అధ్యక్షుడు రెయినాల్డ్ రీగన్ తొలిసారిగా ఆగస్టు 21ని సీనియర్ సిటిజన్ల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి మరి వృద్ధుల పట్ల గౌరవాన్ని పెంచడానికి ఈ వేడుకని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న సీనియర్ సిటిజన్స్ పెద్దవారు మరి సమాజానికి వాళ్ళు ఎన్నో సేవలు అందించి ఉంటారు కాబట్టి మరి వాళ్ళని మనం గౌరవించడంతో పాటు మరి వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ భద్రత ఇలాంటి అంశాల గురించి కూడా మరి ఈరోజు మాట్లాడుకొని వారికి ఒక భద్రత కల్పించడం లాంటివి కూడా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2000 తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ డే జరుపుకుంటున్నారు. సో వృద్ధుల అనుభవాలను, వారు సమాజానికి చేసిన సేవలను కొనియాడడం కోసం మరి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. అయితే వృద్ధుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, నిర్లక్ష్యం లేదా వేధింపుల నుండి వారిని రక్షించడం, అలాగే సీనియర్ సిటిజన్స్కు మెరుగైన వైద్యం అందించడం, గౌరవప్రదమైన వాతావరణం వారికి కల్పించడమే మరి ఈ అంశాలను ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి వాళ్ళకి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, వారిని గౌరవించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా.

0: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మనం డబుల్ కమిటీలో మరి భారతరత్న బిస్మిల్లా ఖాన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు వారి వర్ధంతి. 2021 ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి తర్వాత, రవిశంకర్ గారి తర్వాత ఈ అవార్డు పొందిన 3వ క్లాసికల్ సంగీతకారుడు బిస్మిల్లా ఖాన్ గారు.

అలాగే పద్మవిభూషణ్ 1980లో అందుకున్నారు, పద్మభూషణ్ 1968లో, తర్వాత పద్మశ్రీ 1961లో, సంగీత నాటక అకాడమీ అవార్డు 1956లో వీరు అందుకున్నారు. సో వీరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశానికి ఆయన ఇచ్చిన గొప్ప కానుక స్వాతంత్ర స్వరం. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట పైన జాతీయ జెండా ఎగిరే సమయంలో బిస్మిల్లా ఖాన్ గారి సహనాయి వాదన వినిపించారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజున ప్రైమ్ మినిస్టర్ ప్రసంగం తర్వాత దూరదర్శన్లో ఆయన కచేరీ వచ్చేది. సో మనం ఇలా చెప్పుకుంటూ పోతే బిస్మిల్లా ఖాన్ గారి గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో వారు చేసిన సేవల్ని, సంగీతానికి వారు అందించిన సేవల్ని మరి దేశం మొత్తం కూడా మనం మర్చిపోలేము. సో వారి సేవలను గుర్తించుకుంటూ ఈ సందర్భంలో వారికి నివాళులు అర్పిద్దాం.

101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా. సో ఈరోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రత్యేకత అంటే కొంచెం బాధపడాల్సిన విషయమే.

అంటే కొంచెం బాధపడాల్సిన విషయమే. ఎందుకు అని అంటే, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోనాలిసా చిత్రం మ్యూజియం నుంచి దొంగిలించబడిన రోజును కూడా చెప్పొచ్చు. ఆగస్ట్ 21, 1911 సోమవారం ఉదయం లూవ్రే మ్యూజియం సెలవు రోజు కాబట్టి జనం లేరు, మరి ఎవరు లేని ఆ సమయంలో ఇటాలియన్ అతను లూవ్రేలో పనిచేసేవాడు. మొనాలిసాకి గ్లాస్ కేస్ కూడా ఇతనే తయారు చేశారు. ఆదివారం రాత్రి సెలోన్ కెరీర్లోని ఒక స్టోర్స్ రూమ్లో దాక్కున్నాడు. సోమవారం ఉదయం మ్యూజియం తెరిచాక వర్క్ మ్యాన్ డ్రెస్లో వచ్చి పెయింటింగ్ని ఫ్రేమ్ నుంచి తీసి తన కోటు కింద దాచి సైడ్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో ఇట్లా ఆ మొనాలిసా చిత్రాన్ని మరి దొంగిలించారు 1911-1921. అంటే అంత ప్రాముఖ్యత ఉన్న ఆ చిత్రాన్ని మరి ఎందుకు తీసుకున్నాడు, మరి అది ఏం చేశాడనేది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం.

0: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. సో అలా దొంగిలించబడిన మొనాలిసా చిత్రం 24 గంటల తర్వాత 22 ఆగస్టు 1911న ఒక ఆర్టిస్ట్ మరి ఆ పెయింటింగ్ని కాపీ చేయడానికి వచ్చి ఖాళీ గోడను చూసి మరి మ్యూజియం సిబ్బందికి చెప్పాడు ఇక్కడ మోనాలిసా చిత్రం లేదని. అయితే అట్లా కన్ఫామ్ అయిన తర్వాత తిరిగి ఆ చిత్రం ఎప్పుడంటే 2 సంవత్సరాల తర్వాత 1913 డిసెంబర్ 1913న ఫ్లోరెన్స్ ఇటలీలో ఈ చిత్రం దొరికింది. అంటే 2 సంవత్సరాల తర్వాత 1913న ఇది దొరికింది. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దొంగతనం వల్లనే మోనాలిసా చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాతి ఇంకా ఎక్కువ వచ్చిందని చెప్పవచ్చు. అంతకుముందు సామాన్య ప్రజలకు అంతంత మాత్రంగా తెలిసింది. అయితే ఆర్ట్ హిస్ట్ ఆఫ్ ది సెంచరీ అని పిలిచారు. సో ఆ దొంగిలించబడిన తర్వాత మరి ఆ చిత్రం దొరికిన తర్వాతనే మరి మోనాలిసా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్రేజ్ లభించిందని చాలామంది నమ్ముతూ ఉంటారు అండ్ చెప్తూ ఉంటారు కూడా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని, అధికారిక పత్రాలు అందకముందే ఫోన్ కాల్స్ ద్వారానే పనులు పూర్తవుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ పర్యావరణ శాఖ సహాయ మంత్రి సుజీ కియోతోతో సమావేశమయ్యారు. వనరుల పునర్వినియోగం ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్రోత్సహించడం, సుస్థిర భవిష్యత్ కోసం భారత్ జపాన్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చించారు. చిన్న సన్నకారు రైతులతో సహా రైతులందరికీ కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ అనే ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టింది. వినియోగదారుల ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూసేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తమవుతారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా జాతీయ రాజధానిలో వ్యాధి పరిస్థితి సన్నద్దతపై ఆయన సమీక్ష నిర్వహించారు. శ్వాస సంబంధమైన హస్త పరిశుభ్రత పాటించాలని, తీవ్ర లక్షణాలుంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రక్షణ, సైబర్ సెక్యూరిటీ, సమాచార రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలు అభివృద్ది చేసే లక్ష్యంతో టెరిటోరియల్ ఆర్మీ టెరియర్ సైబర్ క్వెస్ట్ 2026 అనే జాతీయ స్థాయి హ్యాకథాన్ను ప్రారంభించింది. భారతీయ రైల్వే ఉధంపూర్ మీదుగా జమ్మూ శ్రీనగర్ మధ్య 3వ వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త సర్వీసు ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం అందించడంతో పాటు జమ్మూ కాశ్మీర్లోని 2 నగరాల మధ్య రైలు సామర్థ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఒక అంతర్రాష్ట డిజిటల్ సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించి పంజాబ్ రాజస్థాన్లకు చెందిన 4 నిందితులను అరెస్ట్ చేసింది. భారత సైన్యానికి చెందిన ఒక రిటైర్డ్ కల్నల్ను 15 లక్షల రూపాయలకు పైగా మోసం చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ అరెస్టులు జరిగాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఇన్క్రెడిబుల్ ఇండియాలోకి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారం స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పదం కింద పర్యాటక మౌలిక వసతులను శరవేగంగా జరుపుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మన తెలంగాణ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఆ వివరాలు ఏంటి, మరి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఈరోజు మనం ఇన్క్రెడిబుల్ ఇండియాలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆధునికీకరణ కోసం 146.5 కోట్లు మంజూరు చేసింది. అయితే 41.38 కోట్ల వ్యయంతో యాత్రికుల సౌకర్యార్థం కళ్యాణ మండపం, ఆధునిక క్యూ కాంప్లెక్స్, మరికొన్ని అధునాతన సౌకర్యాలు మరియు డిజిటల్ సేవల కల్పన ఇట్లాంటి పనులు వేగంగా సాగుతున్నాయి. సో ఈ విధంగా మరి పర్యాటక రంగాన్ని మరి పుణ్యక్షేత్రాలని డెవలప్ చేస్తుంది ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇంట్రీడబుల్ ఇండియాలో. రుద్రేశ్వర రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఇక్కడ 62 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే యాత్రికుల బస కేంద్రాలు, ఇంకా టూరిస్ట్ కెఫ్టేరియా పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి. సో 62 కోట్లతో ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి పనులను చేపడుతున్నది ఇన్క్రెడిబుల్ ఇండియా రుద్రేశ్వర రామప్ప దేవాలయ సమీపంలో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. 38.90 కోట్లతో జోగులాంబాదేవి ఆలయం, ఆలంపూర్లో మౌలిక వసతులు, ఘాట్ల ఆధునికీకరణ, ఇంకా లైటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి చేశారు. పర్యాటకులకు అందుబాటులోకి కూడా తీసుకొచ్చేశారు. సో ఈ విధంగా జోగులాంబాదేవి ఆలయాన్ని అద్భుతంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్వదేశ్ దర్శన్ 2.0 కొత్త సర్క్యూట్స్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా కేంద్ర పర్యాటక శాఖ పలు ప్రాజెక్ట్స్ను కూడా చేపట్టింది. అయితే భువనగిరి కిల్లా మీద ఎక్స్పీరియన్షియల్ జోన్, అలాగే భువనగిరి కోట పరిసరాలను సాహస ఇంకా చారిత్రక పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా 56.82 కోట్లతో మౌలిక వసతి పనులను ప్రారంభించింది ఇన్క్రెడిబుల్ ఇండియా. స్వదేశ్ దర్శన్ పథకం కింద నల్గొండలో సాంస్కృతిక ఇంకా వారసత్వం, అలాగే కామారెడ్డిలోని కలికి చెరువు, అలాగే ఎకో టూరిజం అండ్ అమృత్ ధరోహర్ సైట్ ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు మంజూరయ్యాయి ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. ఇంకా నూతన పర్యాటక విధానంలో భాగంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ టీజీటీడీసీ ద్వారా ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో 6 ప్రత్యేక ప్రాంతాలను డిజైన్ కూడా చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల కృష్ణానది బ్యాక్ వాటర్స్ వద్ద 274.93 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి కాంటీ లీవర్ గ్లాస్ వ్యూ పాయింట్, అలాగే గ్లాస్ బ్రిడ్జీలు, లగ్జరీ కాటేజెస్, ఇంకా బోటింగ్ హంగులను కూడా కల్పిస్తున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. ఆమ్రాబాద్ అలాగే కవాల్ టైగర్ రిజర్వ్స్ కర్ణాటకలోని బండిపూర్ మోడల్స్ను అధ్యయనం చేసి ఇక్కడ వన్యప్రాణుల రక్షణతో పాటు చెంచు గిరిజన సంస్కృతిని కూడా ప్రతిబింబించేలా ఎకో టూరిజం సర్క్యూట్స్ను నిర్మిస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్క్రెడిబుల్ ఇండియా. ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ నైట్ టూరిజం, అలాగే పాత వంతెనల పునరుద్ధరణ, చారిత్రక పురాణపూర్ బ్రిడ్జ్ను పూర్తిగా పాదచారుల పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే చార్మినార్, కోటి, లార్డ్ బజార్లలో నైట్ బజార్లు, హెరిటేజ్ వాక్స్, ఇంకా చారిత్రక బావుల ఉత్సవాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా. సో ఇన్క్రెడిబుల్ ఇండియాలో భాగంగా మరి మన తెలంగాణలో ఏం జరుగుతున్నాయో మరి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. స్టూడియోలో 4 గంటల 54 నిమిషాలు దాటి 38 సెకండ్లు. సో మరి ఈరోజు ఇన్క్రెడిబుల్ ఇండియాకి సెలవు తీసుకుంటూ మరి కాసేపట్లో తాజా ట్యూన్స్ ఉంటాయి. తాజా ట్యూన్స్ తర్వాత ఆరోగ్య జీవనం కార్యక్రమం ఉంటుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్టస్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడుతూ, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ వైద్య కళాశాలలో ఫీజుల అంశంపై నీట్ ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. నిబంధనల ప్రకారం 4.5 ఏళ్లకే ట్యూషన్ ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఇంటర్న్షిప్తో కలిపి 5 ఏళ్లకు వసూలు చేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. పార్లమెంట్ హౌస్లో ఇవాళ జరిగిన షెడ్యూళ్ల కులాలు తెగల సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్ మలురవి పాల్గొన్నారు. షెడ్యూల్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల హక్కుల చట్టం 2006 అమలుపై గిరిజన సంక్షేమ శాఖ, పర్యావరణ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోని తొలిసారిగా జిందాల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు ఈరోజు లోక్భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జానకి శ్వాస

కోసే వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మి వ్రత వేడుకలు ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రముఖ ఆలయాల భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకోజామని ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

స్టూడియోలో సమయం 5 గంటల 45 నిమిషాలు దాటి 4 సెకండ్లు. ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఈ అంశం గురించి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ అడవి రాజుబాబు.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించాం. వారు రేడియేషన్ ఆంకాలజీలో ప్రసిద్ధులు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు క్యాన్సర్కు సంబంధించినటువంటి వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. అసలు క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది?
1: అసలు ముందు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలనే పరిస్థితి ఉంది. ఇప్పుడు నాకు 20-25 సంవత్సరాల అనుభవంలో అప్పట్లో క్యాన్సర్ వ్యాధి ఇంత ప్రబలంగా ఉండేది కాదు. 2000 సంవత్సరం కాలంలో ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతుండేవి కావు. ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉంటాయి. అయితే క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగంలోనూ ప్రతి ఆర్గాన్లో కూడా సెల్ డివిజన్ జరుగుతుంటుంది. ఆ సెల్ డివిజన్ అనేది ఒక కంట్రోల్ పద్ధతిలో నడుస్తుంటుంది. దానికి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కానీ డిఫెక్ట్ అయినాయి అంటే సెల్ కంట్రోల్ గ్రోత్ మల్టిప్లికేషన్ అనేది కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోతుంటుంది. అటువంటి ఆ సెల్స్ మనకి శరీరానికి ఉపయోగపడేవి కావు. అటువంటి సెల్స్ అన్నీ

ఒక దగ్గర ఆ కణాలన్నీ కూడా ఒక దగ్గర చేరి అది క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదే మనం క్యాన్సర్ అంటాం. అయితే శరీరంలో వచ్చే గడ్డలు ఈ కంతులన్నీ ఒక దగ్గర చేరి సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేరి మనం కంతుల్లాగా డెవలప్ అవుతాయి కాబట్టి ప్రతి కంతి కూడా క్యాన్సర్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి, కొన్ని క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి. బట్ ఏదైనా సరే ఒకసారి ఆ గడ్డ అన్నది ఏదైనా వచ్చిందంటే మాత్రం క్యాన్సరా కాదని నిర్ధారణ చేసుకోవడం మంచిది. దానివల్ల తొందరగా కూడా

0: మంచిది, దానివల్ల తొందరగా కూడా నయం చేసిన అవకాశం ఉంటుంది. ఇది అసలు క్యాన్సర్ అంటే. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇది ఈ కారణం వల్లే వచ్చింది కాబట్టి ఇది చేశాడు కాబట్టి ఈయన క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి అయితే ఉండదు. ఎక్కువగా మనం అనుకుంటాం సిగరెట్ స్మోక్ చేసిన వాళ్ళకు లేకపోతే ఈ పొగకు నవలే వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది మనకు తెలుసు. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది అసలు స్మోక్ కూడా చేయరు, సిగరెట్ తాగరు, టొబాకో నవలరు, అయినా కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అంటే వాళ్ళ జీన్స్లో చాలా డిఫెక్ట్ ఉందన్నమాట. మరి నేను స్మోక్ చేయలేదు సార్, నేను ఎప్పుడు అసలు ఒక తమలపాకు కూడా వేసుకోలేదు, అయినా కానీ క్యాన్సర్ వస్తుంది. అటువంటివి కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం కేసెస్. దానితో పాటు ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఇప్పుడు చెప్పింది టొబాకో స్మోకింగ్ గురించి చెప్పాను, అలాగే ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అప్పట్లో మనకన్నీ కూడా ఆహారం మంచిగా దొరికేది, సమతుల్యమైన ఆహారం తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఫుడ్ సిస్టమే మారిపోయింది. మనం తినే ఆహారం చాలా వరకు కలుషితమైన ఆహారం, అందులో అటువంటి హెవీ మెటల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించేవి. మనం తినే తిండి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ తినేవన్నీ కూడా. ఈ ఫాస్ట్ ఫుడ్లో మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బాడీకి కావాల్సిన ఫైబర్ తక్కువ, విటమిన్స్ తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ తక్కువ. వీటి వల్ల క్యాన్సర్కు వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఇంకొకటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఇదివరకు అందరు కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వచ్చేవి, బతకడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కష్టపడకుండా కూర్చుని పనిచేసే అవకాశాలు ఎక్కువైపోయినాయి. అవడంటే అంటే సెడెంటరీ లైఫ్, బాడీకి అసలు ఎక్సర్సైజే లేదు, అలా కూర్చుని పనిచేయడం, కంప్యూటర్ల మీద పనిచేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల శరీరంలో కూడా బరువు పెరిగిపోవడం, కొవ్వు పెరిగిపోవడం, అందువల్ల రకరకాల క్యాన్సర్లకు రిస్క్ పెరుగుతుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అని, ఓవేరియన్ క్యాన్సర్ అని, అలాగే రొమ్ము క్యాన్సర్ అని, వీటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బరువు పెరగకూడదు, శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉండాలి, ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం. ఇదివరకు అంత ఓపెన్గా అందరూ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం అనేది స్టాండర్డ్ అయిపోయింది. అంటే సమాజంలో ఆల్కహాల్ తీసుకోకపోతే, మద్యము మత్తు మందు తీసుకోకపోతే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండదు. ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు సమాజం. అలాగే అందరికి అలవాటు అయింది. దానివల్ల అంటే రకరకాల మళ్ళీ క్యాన్సర్లు వస్తే అవకాశం, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, ఈసోఫేజియల్ అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో కారణం ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఉంటుందండి. ఆ వైరస్ వల్ల స్త్రీలలో గర్భ సంచికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెపటైటిస్ వైరస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఎప్స్టిన్ బార్ వైరస్ అని ఇంకొక వైరస్ ఉంది, అయితే మన దగ్గర తక్కువ, ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఉంది. దానివల్ల లింఫోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్. ఇంకొకటి పొల్యూషన్, మనం పీల్చే గాలి కానీ తినే తిండి కానీ పొల్యూషన్ అవడంతో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే మనం పని చేసే వాతావరణం, మనం ఎక్కడ ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాం, అక్కడ కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతాం, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే లెడ్ పెయింట్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, విమానాలు తయారు చేసే పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళకి ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాగ చెప్తే చాలా కారణాలు ఉంటాయి. అయితే అందులో పనిచేసిన అందరికీ క్యాన్సర్ వస్తుందని లేదు, రిస్క్ మాత్రం ఎక్కువ ఉంటుంది.
1: ఓకే అండి, అంటే మీరు ఒక మంచి పాయింట్ మీరు చెప్పారండి. అంటే మీరు చదువుకున్న కొత్తలో, ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో ఇంతగా క్యాన్సర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు పెరిగాయి. దానికి కారణం లైఫ్ స్టైలు, తినే పద్ధతులు, తర్వాత ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవటం అనేది. అంటే ఇంతకుముందు లేకపోవటానికి ఇవే కారణం అంటారా? అంటే ఇప్పుడు జెనెటికల్గా కొన్ని వచ్చేటువంటి క్యాన్సర్స్ అంటారు, అంటే మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇంతకుముందు మీకు ఎవరికన్నా ఉందా అనే అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో ఉందే. అంటే అప్పుడు తెలియకపోవటం వల్ల జరిగిందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి మారిన జీవన వ్యవస్థ వల్ల ఈ క్యాన్సర్ పెరిగిందంటారా?
0: మారిన జీవన వ్యవస్థ ఒక కారణం, ఇంకొకటి తెలుసుకునే అవకాశం, తెలుసుకునే పద్ధతులు ఎక్కువయ్యాయి ఇప్పుడు. ఇదివరకు ఇన్ని టెస్టులు అందుబాటులో ఉండేవి కాదు. మనిషి చనిపోతే ఏదో పుండు పడింది లేకపోతే ఏదో వచ్చింది అని చనిపోతూ ఉండేవాళ్ళు, పెద్దగా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి, కొంచెం అవగాహన పెరిగింది. దాంతోపాటు మన ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ ఇవన్నీ పెరిగేసరికి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది, నో డౌట్. అప్పట్లో చెప్పాను కదా, అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూర్చుని పనిచేస్తున్నారు, అయినా డబ్బులు వస్తున్నాయి, బతికేస్తున్నారు, అందువల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది.
1: డాక్టర్ గారు మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉద్యోగ పరిస్థితులు కానీ, ఈ వాతావరణ పరిస్థితులు కానీ, ఈ ఆహారం తినేటువంటి విషయాల్లో మనం క్యాన్సర్ రాకుండా ఆపేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
0: తప్పకుండా ఉంటాయండి. అయితే ఏవైతే కారణాలు చెప్పామో వాటిని మనం అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేస్తే మనం కొంతవరకు తగ్గించవచ్చు. ఈ కరోనా వల్ల కొంత అవగాహన పెరిగింది, కొంత బెనిఫిట్ వచ్చింది, కొంతమంది పాపం చాలా సఫర్ అయ్యారు. అయితే దానివల్ల అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు కరోనా రాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాము అన్నది చాలా అవగాహన పెరిగింది. అదే అవగాహన అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చూసాము, ఎక్సర్సైజులు చేసాము, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేశారు, యోగా చేసేవాళ్ళు, వీటన్నిటి వల్ల కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ అంటే పొల్యూషన్కి ఎక్స్పోజర్ తగ్గింది ఆ టైంలో, బయట తిరిగేవాళ్ళు కాదు, లాక్డౌన్ పెట్టారు, అసలు పొల్యూషనే

0: లేదు, మంచి ఫ్రెష్గా ఉండేది అప్పుడు. దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంత తగ్గుతుంది. అటువంటి హ్యాబిట్స్ని రెగ్యులర్గా ఇప్పుడు ఫాలో అయితే, మన ఫుడ్ కూడా అప్పుడు బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు కరోనా ఉన్నప్పుడు, అందరు ఇంట్లోనే చేసుకుని తినేవాళ్ళు. అటువంటిది మనం ఫాలో అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది డెఫినెట్గా.
1: వీలైనంత అంటే ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు?
0: ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అవగాహన మాత్రం బాగా పెరిగింది, ఎక్కువ పొల్యూటెంట్స్కి దూరంగానే ఉంటున్నారు, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా. ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టి తిరుగుతున్నారు ఇప్పటికి కూడాను, దానివల్ల కొంత ఇన్హలేషన్ అంటే పొల్యూటెంట్స్ని పిలిచే అవకాశం తగ్గింది. నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా తాగుతున్నారు, తాగడం వల్ల వేరే రకం ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుతుంది. ఆహారంలో మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, రాను రాను మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోయారు. నార్మల్ లైఫ్ అంటే చెప్పాను కదా, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇటువంటివి మానేయాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వీటి వల్ల మనకి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలి, కార్సినోజెన్స్ తగ్గాలి. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ని క్రియేట్ చేసేవి కార్సినోజెన్స్, అటువంటివి మనం తీసుకోకూడదు. దానికి తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇటువంటి ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు మంచిగా తీసుకోవాలి, వెల్లుల్లి తినాలి, కార్న్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు.
1: ఓకే అండి. డాక్టర్ గారు ఇంకొక విషయం, అసలు క్యాన్సర్ అనగానే మనిషి దాదాపు ఆ క్యాన్సర్ ఉంది అని తెలియగానే దిగాలు పడిపోతారు. అంటే ఒక క్యాన్సర్ వచ్చినటువంటి రోగే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక రకమైనటువంటి మారిపోతుంది. క్యాన్సర్ అనేటువంటి దాన్ని జయించలేమా?
0: క్యాన్సర్ని జయించలేమా అన్న ప్రశ్న లేదండి, జయించవచ్చు. ఇటు వచ్చి మీరు అన్నట్టు అప్పుడు సినిమాల్లో చూపించినప్పుడు క్యాన్సర్ అంటే దగ్గుతే రక్తం పడడం, అదే క్యాన్సర్ అని చెప్పి ఉండేది. అది అట్లా బ్లడ్ రక్తం పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ రక్తం పడింది అంటే అడ్వాన్స్ స్టేజ్. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు. ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. 1 స్టేజ్, 2 స్టేజ్లో కానీ మనం ముందు ఐడెంటిఫై చేస్తే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. పూర్తిగా నయం చేసేసి అతనికి నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు, తను ఉద్యోగానికి వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, తన కుటుంబం నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అదే 3 స్టేజ్ దాటి 4 స్టేజ్కి వస్తుంది అంటే మాత్రం మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉండదండి. 4 స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం యూజువల్గా లైఫ్ స్పాన్ ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు మాత్రమే ఉంటాడండి అని చెప్తాం. అయితే జనరల్గా జరిగేది. అయితే మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల కొన్నాళ్ళ పాటు లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, అలాగే ఆ జబ్బు వల్ల వచ్చే కష్టాన్ని బాధల్ని మనం కొంత తగ్గించి ఉపశమనం కలుగు చేయొచ్చు. ఇటువంటి పద్ధతులు చాలా వచ్చాయి అప్పటికి ఇప్పటికి. 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కూడా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, కొత్త కొత్త మందులు చాలా వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీస్ అని, హార్మోనల్ ట్రీట్మెంట్స్ అని చాలా వచ్చాయి. అలాగే రేడియేషన్లోకి వచ్చారు కల్లా ఇదివరకు కోబాల్ట్ ట్రీట్మెంట్ అవుతుండేది. కోబాల్ట్ ట్రీట్మెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, నార్మల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతుండేవి. ఇప్పుడు లీనర్ యాక్సిలేటర్, అందులో కూడా రకాల IMRT అని, IGRT అని రకరకాల హయ్యర్ అండ్ టెక్నాలజీస్ వచ్చాయి. దానికన్నా హయ్యర్ టెక్నాలజీ సైబర్ నైఫ్ అంటే రోబోటిక్ రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ వచ్చాయి. దానివల్ల మనం స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ చేయొచ్చు. సర్జరీ టైపే ఉంటుంది బట్ వెరీ ప్రిసైజ్లీ వీ కెన్ గివ్ రేడియేషన్ అనమాట. అంటే బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ ఇంతే ఉంటుంది, స్మాల్ సైజ్, దాన్ని టార్గెట్ చేసి రేడియేషన్ చేయడం వల్ల ట్యూమర్ పూర్తిగా నయం చేసేవచ్చు ఒక్కోసారి. సర్జరీ కూడా అవసరం పడదు, అందుకే దాన్ని రేడియో సర్జరీ అంటాం. ఇంత డెవలప్ అయింది కాబట్టి మనము మంచి లైఫ్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి, వీ కెన్ డూ ఇట్. బట్ పేషెంట్ మనకి మంచి టైంలో ప్రాపర్ టైంలో రావాలి, అట్లా వస్తే చేయొచ్చు.
1: ఓకే. 1-2 స్టేజ్ల్లో కూడా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ముందరకి చెప్పకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే వాళ్ళకి శారీరకంగా మార్పులు వస్తుంటాయి, ఇబ్బంది పడుతుంటారు, అయినా వాళ్ళు నెమ్మదిగా ఉండటానికి డాక్టర్ని సంప్రదించకపోవడానికి కారణం ఏంటంటారు?
0: దానికి ఒకటి ఏంటంటే ఆర్థికంగా అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం చెప్పగానే మళ్ళీ వైద్యం చేయించుకోవాలంటే 2 రకాల సమస్యలు ఉంటాయండి, ఒకటి సామాజిక సమస్య, ఇంకోటి ఆర్థిక సమస్య.
1: డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఈ సమస్యల వల్ల బయటికి చెప్పట్లేదు అని. మరి అంటే ప్రైవేట్ హాస్పిటలే కాకుండా కార్పొరేట్ హాస్పిటలే కాకుండా క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స చేసేందుకు ప్రభుత్వం తరఫున కానీ చారిటబుల్ హాస్పిటల్స్ కానీ లేవంటారా?
0: ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. అయితే ఈ రోగి అన్నవాడు వెళ్ళకపోవడమే తప్పు, వాడు వెళ్ళాలి. వాళ్ళు హెజిటేట్ చేస్తున్నారు, అదే ప్రాబ్లం. వాళ్ళు భయంతో అంటే క్యాన్సరు అంటే చెప్తే ఏమైపోతుందో, అంటే చెప్పుకోకపోతే కొంత ధైర్యంగా ఉంటాడు, చెప్పేసరికల్లా వాడు భయపడి చెప్పకపోవడం అన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది, మన హైదరాబాద్లో MNJ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అన్ని రకాల వైద్య సేవలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ చేస్తారు, కెమోథెరపీలు ఇస్తారు, రేడియేషన్ చేస్తారు. రేడియేషన్లో కూడా హయ్యర్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. అట్ ది సేమ్ టైం ఈవెన్ గవర్నమెంట్కి వచ్చేసరికల్లా ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, కాబట్టి వైద్యం మొత్తం ఫ్రీ అవుతుంది. అయినా కానీ రారు వాళ్ళు, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కొద్ది రోజులు పని మానుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలం పనులు ఉన్నాయనుకోండి, ఆ పొలం పొలం ఉన్న నాళ్ళు వాళ్ళు రారు పనులకి, మన ట్రీట్మెంట్కి రారు. ఎప్పుడు వస్తారంటే జనవరి అయిపోవాలా ఫిబ్రవరి అయిపోవాలా ఏదో డేట్ చెప్తారు, అంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు, అన్ని ఫ్రీ అవుతున్నా కూడా. ఇదే సమస్య, వాళ్ళలో ఒక అవేర్నెస్ రావాలి.

0: అవ్వాలి. అలాగే కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళే హాస్పిటల్స్ పెట్టి వాళ్ళే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్రీ కాకపోయినా సరే అతి తక్కువలో, కార్పొరేట్ కన్నా తక్కువలో చేస్తారు, అది కూడా అందుబాటులో ఉంది. కానీ పేషెంట్ అన్నవాడు ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై అయినాక తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గొచ్చు.
1: ఓకే అండి. చివరిగా మరి డాక్టర్ గారు మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు, అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఎందుకు అద్భుతం అంటే, ఒక ముందరే మనం దీని గనక గుర్తించినట్లయితే వెంటనే మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్త పడచ్చు, అప్పుడు మన జీవితం కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. డాక్టర్ గారి తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని తర్వాత మినిమం సౌకర్యాలు కల్పించుకుని మిమ్మల్ని సంప్రదించినట్లయితే, మీరు వస్తానని చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇచ్చినట్లయితే మరి ఎవరికన్నా ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు తర్వాత అవసరమైనటువంటి వాళ్ళు నెంబరు చెప్తారండి. మీరు ఒకసారి ఈ నెంబరు
0: 9955111206 9955111206 అండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మనం అవకాశం ఉన్నంతవరకు చేయొచ్చు అండి క్యాంప్స్ అవన్నీ.
1: సో నగరాల్లో కానీ లేదా అంటే పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డాక్టర్ గారు వచ్చి లేకపోతే వారి బృందాన్న పంపించి మనకి అవేర్నెస్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రోతలను కోరుతున్నాం. ఫోన్ నెంబరు మరొకసారి తెలియజేస్తున్నాం, 9955111206 9955111206. ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే మీరు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే డాక్టర్ గారు తమ సిబ్బందితో వచ్చి ఈ అవగాహన క్యాంపులు కానీ లేకపోతే స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే రెగ్యులర్గా చేసేటువంటి వృత్తి కాకుండా ఈ క్యాంపుల ద్వారా మీరు సమాజ సేవ చేస్తున్నారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, ఈ అంశం గురించి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అడవి రాజుబాబు.

Rainbow 101.9 ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్చే మీ వివి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు జెన్ జెట్ యువ. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం తమన్, రచన అనంత శ్రీరామ్, ఆలపించిన వారు శ్వేతమోహన్ అండ్ జుబిన్ నూత్యా. లెనన్ చిత్రం నుంచి వారేవా అంటూ చక్కటి పాట విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఈరోజు చక్కగా వరలక్ష్మీ వ్రతం కంప్లీట్ చేసుకొని, ముఖ్యంగా మహిళలు అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ కదా. అయితే ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష శుక్రవారం రోజున ఆచరిస్తూ ఉంటాం. ఈ వరలక్ష్మి అమ్మవారిని ఈరోజు పూజించి కుటుంబానికి సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని కోరుకుంటారు. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అమ్మవారికి చక్కగా మీ యొక్క ఇంట్లోనే, ఆరెంజ్ గుడికి వెళ్ళో లేదా పూజలు చేసుకొని చక్కగా అమ్మవారిని కొలుచుకొని ఉంటారు. అమ్మవారు కూడా చక్కగా దీవెండ్లు కూడా ఇచ్చి ఉంటారు కదా. అండ్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వరలక్ష్మి వ్రతం అనేది మన భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన పండుగ కదా. ముఖ్యంగా అయితే మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి కుటుంబంతో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి ఇవన్నీ ఉంటాయి కదా జీవితం, ఇవన్నీ ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు అమ్మవారిని. అయితే నేటి జెన్జీ ఆలోచన విధానంలో చూస్తే వరలక్ష్మి వ్రతాన్ని కేవలం ఒక సాంప్రదాయంగా కాకుండా మన జీవితం మరియు మన విలువలను గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన రోజుగా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే నేటి యువతకు ముఖ్యంగా ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మంచి సంబంధాలు, చదువులో లేదా ఉద్యోగంలో విజయం రావాలి, ఆర్థిక స్థిరత్వం అనేది ఉండాలి, మనకు నచ్చిన జీవితాన్ని గడిపే స్వేచ్ఛ అనేది ఉండాలి, ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో ఒక భాగంగానే చూస్తూ ఉంటారు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సంపాదిస్తే డబ్బు మాత్రమే మన చేతిలోకి వస్తుంది, ఆ రిచ్ అయిపోయాం అలా కాదు. మన ఆరోగ్యం బాగుండాలి, మనం బాగుండాలి, మనకు నచ్చిన పని చేయాలి, మనకు సంబంధించి మనకు ఎంతవరకు స్వేచ్ఛ కావాలి అనేది కోరుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ దృష్టితో చూస్తే వరలక్ష్మి వ్రతం మనకు జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించి వాటికి కృతజ్ఞత చెప్పే ఒక సందర్భంగా అనిపిస్తుంది అమ్మవారికి. అలాగే ఈ వ్రతం కుటుంబ సభ్యులను ఒక చోటుకి తీసుకొస్తుంది. అమ్మలు పాటించే పద్ధతులను యువత గమనించడం ద్వారా మన తరం నుంచి మరో తరానికి సంస్కృతి సాంప్రదాయాలు కూడా కొనసాగుతాయి. ఇక నేటి వేగవంతమైన జీవితంలో కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడం కూడా చాలా విలువైందే సుమి అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగుల వయం.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ జెన్జీ దృష్టిలో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం అనేది సాంప్రదాయం మరియు వ్యక్తిగత అర్థం అనమాట. అంటే ఏంటి అంటారా, ఒక ఆచారాన్ని కేవలం ఇలా చేయాలి కాబట్టి చేస్తున్నాం అని కాకుండా దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా మంచిది. అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అంటారు. అండ్ వరలక్ష్మి వ్రతం మనకు భక్తితో పాటు కృతజ్ఞత, కుటుంబ సంబంధాలు, సానుకూల ఆలోచన, బాధ్యత వంటి విలువల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు, తెలుసుకోవాలి కూడా. అందువల్ల వరలక్ష్మి వ్రతం పాతకాలపు సాంప్రదాయం మాత్రమే కాదండోయ్, దాని అసలు విలువలను నేటి తరానికి అనుగుణంగా అర్థం చేసుకుంటే అది మన జీవితంలో కూడా ఎంతో అర్థవంతమైన పండుగగా మారిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాటించాలి అనుకుంటారు, ప్రతి ఒక్కరు అందులో పాల్గొనాలి అనుకుంటారు.

కదా, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ దాని నుంచి మంచి సందేశాలను మన ఆధునిక జీవితంలో పాటించడం, అదే సెన్జీ ఆలోచన విధానంలో వరలక్ష్మి వ్రతానికి ఉన్న ఒక మంచి ప్రత్యేకత. అండ్ అందరూ ఫాలో అవుతున్నారు, అందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని అమ్మవారిని యోగక్షేమాలు, అలాగే మన జీవితానికి సంబంధించి మనకి కావాల్సిన ఐశ్వర్యాలు, శాంతి, ఆరోగ్యం, ప్రతి ఒక్కటి అమ్మవారికి కృతజ్ఞతగా ఈరోజు జరిపే ఉంటారు కదా, ఏ ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: Rainbow 101.9 ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ లక్ష్మి. నిలయంలో సమయం 7 గంటల 1 నిమిషం అయింది అంటే ప్రజెంట్ మనము నామ్ హెలో రెయిన్బోలో. ఈరోజు మన హెలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే ఆఫ్ కోర్స్ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నారు, వరలక్ష్మి వ్రతం నుంచి మనం నేర్చుకుంది ఏంటి, మనం మన భావి పౌరులకు నేర్పించాల్సింది ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఈరోజు మన హెలో రెయిన్బోలో టాపిక్ అనమాట. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హలో
1: హలో
0: హలో హాయ్ అండి.
1: హాయ్ లక్ష్మి, విలక్ష్మి
0: ఎలా ఉన్నారు?
1: నేను రమణయ్యనా.
0: ఎలా ఉన్నారు రమణయ్య గారు?
1: బాగున్నామయ్యా. వాయిస్ స్లో వస్తుందిలే,
0: వినిపిస్తుందా?
1: హలో
0: హలో
1: ఆన్లైన్ ఉన్నామా?
0: చెప్పండి ఎలా జరుపుకున్నారు?
1: బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు?
0: చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతాన్ని
1: ఎన్ని నెలలకు మాట్లాడుతున్నా మీతో.
0: అవునవును.
1: హలో
0: హలో
1: ఎన్ని నెలలకు మాట్లాడుతున్నా మీతో అంట.
0: అవునవునండి. ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతాన్ని?
1: వరలక్ష్మి బాగా జరుపుకున్నామని చెప్తాను ఇప్పుడే. సాయంకాలం సమయములో సంధ్యారాగా దీపములో వచ్చును తల్లి మహాలక్ష్మి, తెచ్చును తల్లి సిరులెన్నో, పాల సముద్రుని పుత్రికరా, సోమశేఖరుని చెల్లెలురా, వివి లక్ష్మి వచ్చింది, సిరులన్నీ మనకు ఇస్తుంది. టాపిక్ వచ్చామా? హలో.
0: థ్యాంక్ యూ.

0: యూ, చెప్పండి.
1: టాపిక్ వచ్చేస్తే మనము కంప్లీట్ గా వరలక్ష్మి వ్రతం, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది అనాదిగా వస్తా ఉంది.
0: అవును,
1: దీన్ని మనము లక్ష్మీదేవి అంటే ప్రతి పరిసరాలు మన ఎన్ని కంప్లీట్ గా ఇల్లు వాకిలి బయట అంత లెక్కలా శుభ్రంగా ఉండడమే మనకు మహాలక్ష్మి వచ్చేదానికి అవకాశం ఆ రోజు. ఎందుకంటే అందరూ కల్లాపు చల్లి దక్షిణంగా అందరూ కంప్లీట్ గా బాగా ముగ్గులు వేగేసి వరలక్ష్మి వ్రతం కూర్చోవాలి, మా అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేస్తారు, అమ్మవారికి హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టి ఆ విధంగా చేస్తారంట మనకు. కాబట్టి అమ్మవారు మనకు ఎన్నో సంపదలు అన్ని ఇస్తుంది అని మన భావన. మన హిందువులంతా కూడా ఈ పండుగను చాలా చక్కగా శ్రవణ మాసంలో వచ్చే మూడో వారం ముందు అనమాట, రెండో వారంలో ముందు చేసుకుంటారు అమ్మా ఇది.
0: అవును.
1: హలో
0: హలో, థ్యాంక్ యూ అండి.
1: అది ఆ విధంగా చేసుకుంటారు మనకు బాగుంటాయమ్మా. మేము కూడా బాగా జరుపుకున్నాం, అయితే మాకు నోములు లేవు, మామూలు పూజ జరుపుకున్నాం అంతే. ఓకేనా?
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: హలో హలో హలో
2: హలో,
0: నమస్కారం అండి.
2: నమస్తే అండి, మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నాను మంగా భాస్కర్ గారు, మీరు బాగున్నారా?
2: ఎప్పుడు మార్నింగ్ టైంలో కాల్ ఇలా తీసుకోవడం నాకు తెలుసు ఫస్ట్ టైం మరి.
0: అవును, లక్ష్మిని కదా మిమ్మల్ని పలకరించేద్దామని వచ్చేసారు.
2: లక్ష్మి వస్తుంది, ప్రతి పండగ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి నీటి.
0: అవును.
2: అయితే ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే, అందరికి శుభాకాంక్ష. పెద్దవాళ్ళని గౌరవించాలన్నది ఇందులో నేర్చుకునేది ఉందండి. హలో
0: హలో,
2: వినబడుతుంది?
0: వినిపిస్తుంది, వినిపిస్తుంది, చెప్పండి.
2: అయితే ఏంటంటే, సారమతి దేవి అంత భక్తితో ఇంత అమ్మమ్మల్ని భక్తిని అంత బాగా తీసుకొని గౌరవించి భక్తితో పూజ చేస్తుంది. అంటే ఆవిడికి లక్ష్మీదేవి ఇంత కనికరిస్తుంది కదా.
0: అవును.
2: ఏ పూజ చేసినా ఏ పండగ జరిగిన ముందుగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి.
0: అవును.
2: ఏదైనా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, అందరినీ కలుపుకొని అందరితోనే కలుపుకొని చేసుకుంటే అది ఒక ఆనందం, అందరికి
0: ఉపయోగపడుతుంది. అందరినీ కలపడమే మన సాంప్రదాయం, మన సంస్కృతి. నిజంగా మన మన సంస్కృతి, మన సాంప్రదాయాలలో మనం ఎలాంటి సాంప్రదాయాన్ని ఆచరించినా, ఎలాంటి సంస్కృతిని నేర్చుకున్నా, ఎలాంటి పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా సరే, దాని నుంచి ఏదో ఒకటి మన కుటుంబానికి, మనకి, మన బంధుత్వాన్ని నిలబెట్టడానికి అదొక ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: వెల్కమ్ బ్యాక్. హలో రెయిన్బో, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: హలో
0: హలో,
1: హలో,
0: వినిపిస్తుందండి?
1: వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది మేడం.
0: హలో
1: హలో, చెప్పండి. ఆన్లైన్ లో ఉన్నానండి.
0: ఆన్లైన్ లోనే ఉన్నారు.
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఎలా ఉన్నారు మెహర్ బాబు?
1: గుర్తుపెట్టారండి, చాలా కాలానికి వచ్చారండి. మీ దయ వల్ల నేను నన్ను అయితే విమానం ఎక్కించారండి. డిసెంబర్ 16వ తారీఖు ప్రోగ్రామ్ లో మీ ప్రోగ్రామ్ విని డిసెంబర్ 30వ తారీఖు విమానం ఎక్కి రాజమండ్రి వెళ్ళానండి. మీ మాట అందరికీ కూడా చెప్తుంటాను. వివి లక్ష్మి గారి దయ వల్ల నేను విమానం ఎక్కినానండి. అంటే మా భార్య అయితే అంతమంది ఎక్కుద్దండి, మా మేడం గారు కూడా తీసుకెళ్తారండి. పోతే చాలా కాలానికి వచ్చారండి. ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నాను, బాగున్నానండి. ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతాన్ని?
1: ఇకపోతే మేమైతే బాగానే ఉంటామండి. మీ ప్రోగ్రామ్ 6 గంటల నుంచి వస్తున్నారు వింటున్నామండి. మార్నింగ్ టైం లో అండి.
0: అంటే
1: ఫస్ట్ టైం అనుకుంటాను మేడం.
0: అవునండి. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడున్న జనరేషన్ కి ఏం నేర్పుతుంది అంటారు?
1: అవునండి. అయితే అండి, ఇక్కడ మేము బిల్డింగ్ లో సార్లు ఇంట్లో ఉంటామండి. ఇక్కడ మేము చేసుకోవడానికి కుదరదని మా ముగ్గురు కోడళ్ళు కూడా ఈ రోజు మంచిగా చేసుకున్నారని, 9 రకాల పిండి వంటలు చేసుకున్నారని, బూరెలు, గారెలు, పర్వాన్నం, పులిహార, దద్దోజనం, శనగలు, ఇంకా కుడుములు, ఏ మొత్తం 9 రకాలు చేసుకుని మంచిగా పూజలు చేసుకున్నారని వాట్సాప్ లో ఫోటో పెట్టి ముగ్గురు కోడళ్ళు కూడా పంపారని. ఆ సంతోషం ఇవ్వాలి తల్లి, ఐశ్వర్యం ఇవ్వాలి తల్లి అని కోరుకుంటున్నాం అండి మేము. అండి,
0: థ్యాంక్ యూ మెహర్ గారు.
1: ఇట్లు పోల్చేటి మెహర్ బాబా అండి.
0: థ్యాంక్ యూ. ఇలాగే మనం మన కుటుంబంతో కూడా కలిసి, మనం మన జీవన విధానానికైనా సరే, మన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కొన్నిసార్లు మన కుటుంబానికి దూరంగా ఉండి ఉండొచ్చు. ఇలా మన పండుగలు మనం జరుపుకుంటుండొచ్చు, కానీ వాళ్ళతో పాటుగా కొంత సమయాన్ని గడిపే ప్రయత్నం కానీ, గడిపే పరిస్థితులు కానీ రావాలని కోరుకుంటాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో మేడం, నమస్తే. మేడం
0: నమస్తే అండి.
1: మేడం వినిపిస్తుంది? మేడం
0: వినిపిస్తుంది వినిపిస్తుంది. ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతాన్ని?
1: మేడం మేము వరలక్ష్మి ఎలా అండి వరద్దలు జరుపుకోం కానండి, నాలుగా నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటానండి.
0: ఓకే,
1: మీ మా మీది వాయిస్ భలే ఉంటుందండి.
0: థ్యాంక్ యూ అండి.
1: ఏమండి పాటలు కూడా మంచిగా పెడతారండి అలాగే.
0: థ్యాంక్ యూ అండి. అంటే ఏం నేర్చుకోవచ్చు అంటారు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి?
1: మేడం
0: ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఇప్పుడు కుటుంబం అంతా ఒకే చోట ఉంటుంది, వాళ్ళతో పాటు మనం
1: అదే
0: పండుగలు.
1: మా ఇంట్లో మా ఊళ్ళు జరుపుకుంటారండి, మా ఊర్లో ఉంటారండి. నేనేమో ఇక్కడ హైదరాబాద్ లో కార్ దొరుకుతూ ఉంటానండి.
0: సూపర్. నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యామిలీతో మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మనం అంటే మన వరలక్ష్మి వ్రతం కానీ ఏ పండుగను సెలబ్రేట్ చేసుకున్నా సరే చాలా అర్థవంతమైన విలువలతో కూడుకున్న పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరిని ఒకే చోటికి చేర్చే విధంగా మనం మన పండుగలను జరుపుకుంటూ ఉంటాం. వాటి నుంచి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం. కుటుంబ విలువలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది కానీ, ఎటువంటి విలువలతో మన జీవితాన్ని మనం గడపాలి అన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన పండుగలు ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలపాల్సిన ఉద్దేశం, తెలపాల్సిన బాధ్యత మనకుంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Bro, did you know there's a theatre fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన హలో రెయిన్బోలో మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715కి కాల్ చేసి మీ అభిప్రాయాలను అండ్ అనుభవాలను మన ఆకాశవాణిలో నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: శ్రీనివాసరావు మలక్పేట అమ్మా.
1: గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు. హలో,
0: ఈ టాపిక్ బాగుంది,
1: థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా జరుపుకునే వాళ్ళం?
0: దసరా లాంటి పండుగనే అనుకోవచ్చు ఒక విధంగానే, ఎందుకంటే కంపల్సరీగా అందరు కలుస్తారు, చేస్తారు, అందరు మాట్లాడుకుంటారు.
1: అవును,
0: అదంతా కూడా బాగా జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా అందరు కూడా వాళ్ళ వాళ్ళకి తోచినటువంటి విధంగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని అందరు ఇళ్ళకు ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళి, తెలిసిన వాళ్ళు ఉన్నా తెలిసిన వాళ్ళు లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఒకరింటికే వెళ్ళి వాళ్ళు అక్కడ వాయినాలు తీసుకోవడం ఇది చేసుకోవడం అవన్నీ బాగా జరుగుతుంది. అందరు కూడా ఒక లొకాలిటీ అనుకోండి, ఎక్కడన్నా అనుకోండి, కానీ కంపల్సరీ అందరు కూడా బాగా తెలిసినా తెలియకపోయినా కానీ వాళ్ళందరు ఇళ్లలోకి వెళ్ళి పరిచయాలు చేసుకుని అందరు కూడా బాగా ఈ పండుగను జరుపుకుంటారమ్మా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పండుగ అనుకోవచ్చు ఒక విధంగా లేడీస్ కి అయితే. కాబట్టి కంపల్సరీగా అందరు కూడా ఈ కార్యక్రమంలో ఈ పండుగలో పాల్గొంటారు. ఇది ఒక విధంగా పండుగ కాకుండా గానీ పండుగ కిందికి లెక్క అని చెప్పి నేను అనుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.
1: ప్రతి ఒక్కటి ముఖ్యంగా కుటుంబాన్ని ఒకే చోట కలిపేదైనా సరే ఎక్కువగా పద్ధతులు ఎలా ఉంటాయి, ఏ పూజ ఏ విధంగా చేయాలి, ఎలా అమ్మవారిని పూజించాలి, ఏ విధంగా అమ్మవారి దీవెనలు మనం పొందాలి, ఆమెను ఏ విధంగా ఆవిడ నుంచి మనం ఎటువంటి సేవ లైక్ శాంతి కావాలి అన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, లేదా ఏ కోరికనైనా సరే ఏ విధంగా పూజిస్తే అమ్మవారు మనకు అందిస్తారు అని ప్రతి ఒక్క చిన్న చిన్న థింగ్స్, చిన్న చిన్న పద్ధతులన్నీ కూడా ఈ వరలక్ష్మి వ్రత రోజు తెలుస్తూ ఉంటుంది మనకి కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. హలో
1: హలో,
0: హలో.
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆచే మీ లక్ష్మి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏ విధంగా మనం జరుపుకుంటామో, మనకి మన కుటుంబానికి సంబంధించి ఎటువంటి విలువల్ని నేర్పిస్తుంది అనేది చేసేవాళ్ళకి, అలాగే చూసేవారికి కూడా ఎటువంటి విధి విధానాలు మనం చేయాలి ఏంటి అనేది మీ అభిప్రాయాలను అండ్ మీ అనుభవాలను మన ఆకాశవాణిలో పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715 కాల్ చేసి మీ అభిప్రాయాలను ఆయన అనుభవాలను మన ఆకాశవాణితో నాతో పంచుకోండి. వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. హలో హలో హలో
4: హలో
3: నమస్కారం అండి.
4: హలో
3: హలో
4: హలో
3: హలో వినిపిస్తుందా? హలో
4: హలో లక్ష్మి గారు
3: నమస్కారం అండి, చెప్పండి. వినిపిస్తుంది?
4: నమస్కారం, వినిపిస్తున్నారా?
3: నా వినిపిస్తుంది.
4: మీ వాయిస్ తక్కువగా ఉంది, ఏమిటో?
3: వినిపిస్తుంది. హలో హలో హలో హలో
4: హలో
3: వినిపిస్తుందండి?
4: వినిపిస్తుంది. నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
3: చెప్పండి ప్రభాకర్ రావు గారు.
4: బాగున్నారా?
3: బాగున్నాను, చాలా బాగున్నాను.
4: మాకు లక్ష్మీదేవి వచ్చేసింది.
3: అంతే.
4: అయితే ఈరోజు పండగ సెలబ్రేషన్ అంటే ఉదయం చూస్తేనే మార్కెట్ మొత్తం కలకలలాడుతుంది.
3: అవును,
4: సాయంత్రం అయ్యేసరికి మన ఇళ్ళన్ని కలకలలాడుతుంటారు లక్ష్మీదేవి
3: దీపాలతోని.
4: మార్కెట్ నుంచి అన్ని తెచ్చుకొని అలంకరణ చేస్తాం కదా ఇళ్ళన్నీ, కలకలలాడుతుంటే అన్ని ఇళ్ళు కూడా. అసలు ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఆడపిల్ల కూడా ఈ రోజు లక్ష్మీదేవి రూపంలోనే ఉంటారు, కనిపిస్తారు.
3: అవును,
4: అలా తయారవుతారు అన్నమాట. శుభ్రంగా పూజ చేసుకొని చేసిన వంట పిండి వంటలు పాపం ఈరోజు కష్టమే ఆడవాళ్ళకి, కానీ మరి ఒకరోజు తప్పదు.
3: మరి జెన్జీ థాట్స్ ఎలా ఉన్నాయంటారు ఈ జనరేషన్ అంతా?
4: ఏమండి,
3: ఈ జనరేషన్ వాళ్ళంతా ఎలా ఉన్నారంటారు?
4: ఈ జనరేషన్ వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అందరినీ మనం అనకూడదు.
3: అవును,
4: కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర అన్ని తెలుసుకొని చేస్తున్నారు, చేసేవాళ్ళు. ఇది చేయని వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళకి తెలియదు, చెప్తే బద్ధకాలు, ఏదో సెలవు ఒకరోజు దొరికింది కదా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మాక్సిమం చాలా మంది అయితే నేను చూసే మట్టుకి ఆ పిల్లలు కూడా చిన్న అంటే పిల్లలు వయసులో ఉన్న పిల్లలు కూడా వాళ్ళు ఈ రోజు వ్రతాన్ని మాత్రం ఆచరించారు.

0: నా కళ్ళకి చాలా మంది కనిపించారు.
1: థ్యాంక్ యూ అండి.
0: హలో
1: హలో
0: హలో
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే
1: హలో
2: హలో
1: నమస్కారం అండి.
2: హలో
1: హలో హలో
2: హలో
1: వినిపిస్తుందండి, వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. హలో హలో
2: హలో
1: వినిపిస్తుందండి, చెప్పండి. ఎస్, మళ్ళీ మరొకసారి ప్రయత్నించండి ఇఫ్ పాసిబుల్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నా రెయిన్బోతో జీవితం రంగులమయం. హలో,
1: హాయ్, గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
0: వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు కూడా.
1: చేశారా మీరు?
0: చేసామండి, అయిపోయింది, పూజ అంతా అయిపోయింది, దీపాలు కూడా
1: వెలిగించేసాము.
0: అండి, ఎలా జరుపుకున్నారు ఈ తరానికి వరలక్ష్మి వ్రతం నుంచి, ఆర్ ఎల్స్ మన పండుగల నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఈ తరం వల్ల ఏ విధంగా వాటిని ఆచరిస్తూ ఉన్నారు?
1: ఈ తరం అంటే మామూలుగానే, మరి పెద్ద పెద్ద గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వకుండా ఆకు వక్క, అరటి పండు, శనగలు అవే ఇంపార్టెంట్. ఇప్పుడేదో కొత్త కొత్తగా రిటర్న్ గిఫ్ట్లు, 2 బ్లౌజులు, శారీస్, గాజులు, అది అని ఇలా ఎక్కువ ఆర్భాటాలకు వెళ్ళకపోతే బాగుంటది అని నా ఒపీనియన్. డబ్బు ఉండని లేకపోని అలా ఏదో ప్రసాదాలు, ఒక నారాయణ భోజనం పెట్టచ్చు. ఎక్స్ట్రా ఖర్చు కన్నా 10 మందికి భోజనం పెట్టచ్చు. కొంచెం 35 వాళ్ళకు ఈ ఎక్స్ట్రా ఖర్చులు ఖర్చులు ఒకరిని చూసి ఒకరే చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. నన్ను తిట్టుకున్నా సరే,
0: అమ్మవారికి దీపం వెలిగించిన అవును అమ్మవారికి దీపం వెలిగించినా సరే మన కుటుంబ మీద ఆవిడ ఆశస్సులు ఉంటాయి.
1: అదే పెద్ద మరి చారుమతి కథలు ఏముంది అక్కడ? ఏముంది చారుమతికి? ఏమీ లేదు అక్కడ. ఆవుని దీపం 1 రూపాయి వేసి, అక్షంతలు వేసి, ఒక చెంబు పెట్టి, అంతే, తమలపాకు లేసి పెట్టి అమ్మవారిని పెట్టుకుంది అంతేగాని. ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ.
0: అవును అవును,
1: మేమైతే సింపుల్ గానే చేస్తాము.
0: చెప్పదు. థ్యాంక్ యూ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: హలో,
2: బాగున్నారా మేడం గారు?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: చాలా బాగున్నానండి. శ్రీ రమేష్ మాట్లాడుతున్నాను, టాపిక్ బాగుంది మేడం.
0: థ్యాంక్ యూ రమేష్ గారు, చెప్పండి ఎలా జరుపుకున్నారు?
2: మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏం చెయ్యరు, మా భార్య మాత్రం ఉపవాసం ఉండి ఇంత ముందు ఇప్పుడే తింటుంది. మరి ఇంకోటి ఏంటంటే, నలుగురికి పసుపు తెచ్చిన తర్వాతనే తింటుంది అనమాట. ప్రతి శుక్రవారం శుక్రవారం కంపల్సరీ నలుగురికి 5 మంది పసుపు తెచ్చిన తర్వాతనే అది తింటుంది అనమాట. అది మా ఇంట్లో కంపల్సరీ చేసుకుంటారు అనమాట. అది పూర్వం నుంచి వచ్చింది అనమాట మాకు. ఈ పసుబొడ్డు ఇవన్నీ నలుగురిని కలవనికి, అందరికీ మంచి ఉండాలి, ఫ్రెండ్షిప్ పెంచుకోవాలని అది పెద్దది చేసింది నేను అనుకుంటాను మేడం. అది అందరు కలుస్తారు కదా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కలిసి మంచి చెడు చెప్పుకోండి చేసుకోండి అట్లా ఉంటుంది నేను అనుకుంటున్నాను మేడం. అది ధన్యవాదాలు మేడం, నాకు అవకాశం చేయడమే చెప్పాను.
0: థ్యాంక్ యూ రమేష్ గారు. నిజంగా ప్రతి ఒక్కటి మనం పంచుకోవచ్చు, ప్రతి ఒక్క పనిలో మనం పాల్గొనవచ్చు. అది అలంకరణ అయినా సరే, చేసే పిండి వంటలైనా సరే, ఏ వంట అయినా సరే, కుటుంబంతో పాటు కొంత సమయాన్ని మనం గడపచ్చు. కొంత సమయంతో పాటుగా వాళ్ళతో వాళ్ళకు మనం ఏదైనా సహాయం అందించడం కానీ, దాన్ని చూసి మనం నేర్చుకోవడం కానీ, ఇదంతా మనకి అలవాటైపోతుంది, అలవర్చుకుంటాం కూడా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే బి లక్ష్మి. హలో,
1: నమస్తే అండి. బాగున్నారా? రాజశేఖర్ మాట్లా.
0: నమస్కారం రాజశేఖర్ గారు.
1: ఈ వరలక్ష్మి వ్రతం గురించి 4 మాటలు. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రం. అందున ఈ శుక్రవారం మహాప్రీతిపాత్రం. ఇంకా చెప్పాలంటే పౌర్ణమి ముందు రోజున, అంటే ఆడవాళ్ళకి నేను చెప్పడం ఏంటని అందరికి తెలిసిందే, చరివి చరవణం కాకుండా మరొకసారి తెలుసుకుంటారు, తెలియనివాడు ఇంకా తెలుసుకుంటారని. అయితే పౌర్ణమి ముందు రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుంటారు. ఈ కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి వరాలు ఇచ్చే వరలక్ష్మిగా కుండిను అనే నగరానికి చెందిన చారుమతి ఆమెకి కలలో కనిపించి ఈ వరలక్ష్మి అని వ్రతాన్ని ఆచరించమని చెప్పింది. దీనివల్ల అఖండ సంపదలే కాకుండా సస్సంతానాన్ని కూడా లభిస్తుందని ఒక పురాణ కథను. అయితే ఈ రోజున ఎలా ఉంటా, అందరి ఇల్లు కూడా ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే మీరు కంకణ ధరించుంటారు. 9 పోగులు 9 ముడులతో కలిగిన తోరణాన్ని ధరిస్తారు. ఇంకొక మాట ఒకటి ఉంది, ఏంటంటే శ్రవణం అనేది ఒక నక్షత్రమే కాదు, వేదం అనే అర్థం కూడా కలిగి ఉంది. శ్రవణం అంటే చెవి అని కాకుండా వినడం, అంటే శ్రవణం అంటే వినడం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా శృతి అంటే వేదం, అందుకే వేద విద్య ప్రారంభానికి అధ్యయనానికి ఇది అనువైన కాలం, అందుకే ఇది శ్రవణం. ఇంకొక మాట కూడా ఉంది, ఏంటంటే శ్రవంత్యస్మిన్ మేఘా ఇది శ్రావణ, మేఘాలు అధికంగా వర్షిస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసం, అందుకే వేటూరు గారు ఒక పాటలో అన్నారు.

0: ఎదలు ఏక తాళం, ఇది వలుపుకే అది తాళం. ఇది అనవసరం అనుకుంటానికి, ఎందుకంటే మీరు అక్కడ ప్రచారం చేస్తున్న ఈ పాటలు భక్తిగా కాబట్టి ఇది కూడా చెప్పుకోవచ్చు అనే భావనలో చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్
1: యూ, థ్యాంక్ యూ శేఖర్ గారు. హలో
2: సంధ్యా వందనం అండి, లక్ష్మి గారు.
1: నమస్కారం అండి, సంధ్యా వందనం.
2: ఎలా ఉన్నారు?
1: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను.
1: ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతాన్ని?
2: అయితే ఎలా జరుపుకున్నారంటే, మీకు ఇంతకాలం తర్వాత కాలర్ షో అటెండ్ చేయడానికి వచ్చారన్నట్టు. అది కూడా వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మిలాగా వచ్చారన్నట్టు.
1: అవును.
2: ఇంకోటి ఏంటంటే, ఎలా జరుపుకోవడం అంటే, మన పెద్దవాళ్ళు దేవుళ్ళ పేర్లు పెట్టి, హలో,
1: అవును, హలో,
2: దేవుళ్ళ పేర్లు పెట్టి కొన్ని ముఖాలను చిత్రీకరించి నాలుగు హస్తాలు పెట్టి భగవంతుడు అని అవగాహించి ఆ స్వరూపాన్ని చూపించి అలా దైవత్వాన్ని ఎట్లా క్రియేట్ చేశారంటే, ఆ బొమ్మను చూడండి, మీరు నలుగురు కలిసి ఆ రోజు కలిసి తినండి, కలిసి మెలిసి ఉండండి. హలో.
1: అవును.
2: అయితే ఆ విధంగా ఒక అలవాటును చేశారండి. ఇంకోటి, భగవంతుడు అనేది అదొక తత్వం. ఆ తత్వం అనేది మనం పొందేది ఒక సంతోషము ఆనందంతో, అదే దేవుడు. అయితే వేయింగ్ మిషన్ తెలుసు కదండి మీకు?
1: తెలుసు.
2: ఆ వేయింగ్ మిషన్ అంటే, ఇప్పుడు వేయింగ్ మిషన్ వేరే, అప్పుడు తక్కడలాగా ఉంటుండే. ఒక దిక్కు ఒక పళ్ళెం, ఇంకో దిక్కు ఇంకో పళ్ళెం.
1: ఓకే.
2: హలో.
1: హలో, ఉన్నాను, వింటున్నాను.
2: ఒక దిక్కు ఒక పళ్ళెం, ఒక దిక్కు ఒక పళ్ళెం. అయితే ఒక దాంట్లో దేవుడి నుంచి, ఒక దాంట్లో నన్ను ఉంచితే ఎవరు బరువు

0: ఉన్నారని చెప్పేసి అడిగితే మీరేమంటారు?
1: దేవుడే బరువుగా ఉంటాడు అని అంటూ
0: కాదు, నేనైతే నేనే బరువు ఉంటాను. ఏ విధంగా క్వశ్చన్ చేస్తే చెప్తాను.
1: చెప్పండి.
0: నాలోపట్నే దేవుడున్న తర్వాత ఆ దేవుని స్వరూపాన్ని అక్కడ ఉంచాను, తయారు చేసి ఉంచాను, కానీ నాలోపట దేవుడు కాబట్టి నేనే బరువు ఉంటాను.
1: నిమగ్నం చేసుకున్నారు స్వామివారిని.
0: అది నేనే కాదండి, ప్రతి జీవి, ప్రతి పర్వతం, ప్రతి చెట్టు, ప్రతి చేప, ప్రతి పురుగు, ఏదైనా తీసుకోండి అందులో దేవుడు ఉన్నట్టే. కాకపోతే ఏంటంటే మన భయం ఏంటంటే నా దగ్గర ఉన్న ఆనందము సుఖము ఎక్కడ పరిగెత్తుకు వెళ్ళిపోతుందో. అందుకే ఆ బొమ్మను తయారు చేసి అందులో మొక్కి మొక్కి మొక్కి మొక్కి అడుక్కుంటుండు. కానీ తనలోపట్టే దేవుణ్ణి మాత్రం చూసుకొని తన ఆనందంగా ఆనందంగా ఉండగలను అనే నమ్మకం కోల్పోతున్నాడు.
1: సెల్ఫ్.
0: అదండి లక్ష్మి గారు, హలో.
1: హలో, ఉన్నానండి.
0: అని అన్నిటికన్నా ముఖ్యంగా మీరు నాకు ఇష్టమైన సాంగ్ ప్లే చేశారు, దానికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఇండియన్ ల ఇన్ని కాలం తర్వాత మీరు వచ్చారు, సరదాగా కాసేపు అయినా అనే సాంగ్ వేశారు చూడండి, చాలా మంచి సాంగ్. ఇంకా వీలైతే ఇంకో సాంగ్ ప్లే చేస్తారేమో అనుకుంటాను.
1: తప్పకుండా.
0: తప్పకుండానా? చెప్పాలా?
1: చెప్పండి.
0: బొమ్మరేళ్ళ నుంచి బొమ్మని గీస్తే.
1: తప్పకుండా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఎంత ఆచారాలను, ఎన్ని సంప్రదాయాలను, సంస్కృతి సాంప్రదాయాలను మనం ఆచరిస్తూ ఉన్నాం సరే, మనలో మన భక్తిని, మనం ఏ పని చేస్తున్నామో, ఎంతవరకు స్వామివారిని మనం మనలో నిమగ్నం చేసుకున్నామో అనేది కూడా చాలా ముఖ్యమై ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad, every day at 8 a.m. only on Rainbow FM 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 అంతరిక్ష స్టార్టప్ల సీఈఓలు, వ్యవస్థాపకులతో సమావేశమయ్యారు. ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల కోసం పీఎం గతిశక్తి లీడ్స్ 2025 అవగాహన సదస్సును తెలంగాణ తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ, రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు అండమాన్, లక్షద్వీప్, పుదుచ్చేరి అధికారులు, లాజిస్టిక్స్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. యూనివర్సిటీ పరిధిలోని బ్లావోట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను కూడా ముఖ్యమంత్రి రాష్ట ప్రతినిధి బృందంతో కలిసి సందర్శించారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్టస్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈరోజు లోక్భవన్లో పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ను కలుసుకున్నారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ లబ్ సప్లైస్ శాఖ నియమించింది. ఖేలో ఇండియా పథకం 2026-31 భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్చిమీ లక్ష్మి. అండ్ నిలయంలో సమయం 8:07 అంటే మనం ఉన్నాం మన తెలంగాణలో. ఈరోజు మన తెలంగాణలో నేను మీతో చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే చెరియాల్ చిత్రకళ అనమాట. చెరియాల్ చిత్రకళ అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద చిత్రకళ అనమాట. ఈ చిత్రకళ అనేది ప్రధానంగా తెలంగాణలోని చెరియాల్ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అందువల్ల దీనికి చెరియాల్ చిత్రకళ అనే పేరు వచ్చింది. చిత్రకళలో చెరియాలు అంటే ఏంటి అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. కానీ తెలంగాణ ప్రజల జీవన విధానం కానీ పండుగలు, సాంప్రదాయాలు, పురాణాలు, జానపద కథలు మరియు గ్రామీణ సంస్కృతిని ఇలా చిత్రాల రూపంలో చూపించడం అనేది ఈ కళ యొక్క ప్రత్యేకత అనమాట. మనం ఎటువంటి పని చేసినా మన జీవన విధానానికి, మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం ఎటువంటి పని చేస్తున్నామో అవన్నీ కూడా కళ రూపంలో, చిత్రాల రూపంలో చూపించడం అనేది చెరియాల్ చిత్రకళలో ఉంటుందన్నమాట. అండ్ పూర్వకాలంలో చెరియాల్ చిత్రాలను కేవలం అలంకరణ కోసం ఉపయోగించేవాళ్ళు కాదట. ఇవి కథలు చెప్పే సాధనంగా కూడా ఉపయోగించబడేవి. జానపద కళాకారులు పెద్ద వస్త్రపు చుట్టలను తయారు చేసి వాటిపై ఒక కథకు సంబంధించిన అనేక సన్నివేశాలను వరసగా చిత్రించేవారు. అండ్ కథకులు ఆ చిత్రాలను ప్రజలకు చూపిస్తూ కథను వివరించేవారు. ఈ అప్పుడు ఇలా జరిగింది, ఆ తర్వాత ఇలా జరిగింది అని ఆ చెరియాల్ చిత్రకళను ఉపయోగించి ఆ పటాలను ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ చెరియాల్ చిత్రకళ రూపంలో అందరికీ వివరించేవారట. అండ్ కథకులు ఇలా ఈ విధంగా చదువు తెలియని ప్రజలకు కూడా పురాణాలు, జానపద కథలు సులభంగా అర్థమయ్యేవన్నమాట. అండ్ చెరియాల్ చిత్రాలలో రామాయణ, మహాభారతాలు, శ్రీకృష్ణుడి కథలు

శివుడికి సంబంధించిన కథలు, ఇవన్నీ కూడా పురాణ కథలతో పాటు స్థానిక జానపదల కథలు కూడా చిత్రించబడుతూ ఉంటాయి. కేవలం అవి మాత్రమే కాకుండా స్థానికంగా ఏం జరుగుతుంది, ఎలా మన జీవన విధానం నడుస్తూ ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాంతపు ప్రజలు ఏ విధంగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి ఫోన్లో ఎలా అయితే కనిపిస్తున్నాయో అలా ఆ పటాల మీద చెరియాల చిత్రకళ వారికి ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. జానపద కళలు సులభంగా అర్థమైపోతూ ఉండేవి వాళ్ళందరికీ కూడా. అండ్ చెరియాల చిత్రకళ గురించి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. మనం ఇప్పటివరకు చెరియాల్ చిత్రకళ గురించి మాట్లాడుకుంటున్న విషయం మనందరికీ తెలిసింది కదా. అయితే ఈ చిత్రకళ తరతరాలుగా కళాకారుల కుటుంబాల ద్వారా కొనసాగుతూ వచ్చిందనమాట. ఆధునిక కాలంలో కూడా కళాకారులు ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే చెరియాల్ చిత్రకళకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఈ కళకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అండ్ చెరియాల్ చిత్రకళలో చిత్రాలను తయారు చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాంప్రదాయంగా చిత్ర కళాకారులు వస్త్రాన్ని చిత్రలేఖనానికి అనువుగా తయారు చేసి దాని మీద చిత్రాలను గీసేవాళ్ళు అన్నమాట. ఎంతవరకు చిత్రం పడుతుంది, ఎంతవరకు మనకు ఆ వస్త్రం అవసరం పడుతుంది అన్న క్యాలిక్యులేషన్ అనేవి సపరేట్గా తీసుకొని అలా తీసుకునేవాళ్ళు. కానీ వస్త్రాన్ని సిద్ధం చేయడానికి సహజ పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాలను మాత్రమే ఉపయోగించేవారట. అండ్ చెరియాల్ చిత్రాలలో సహజ రంగులకు ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు మరియు తెలుపు ఈ రంగులను ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే ఇవి సహజంగా లభిస్తాయి కాబట్టి. ముఖ్యంగా ఎరుపు రంగు నేపథ్యం చెరియాల్ చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపును అందిస్తూ ఉంటుంది. మొదట చిత్రకారుడు కథలోని పాత్రలు మరియు సన్నివేశాలను వస్త్రంపై గీతలతో గీస్తాడు. ఎలా అయితే మనం పెయింటింగ్ వేసేటప్పుడు ముందుగా ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం గీసుకుంటామో, అదేవిధంగా వస్త్రంపై ఆ బొమ్మలను ఏ విధంగా అయితే అలంకరించుకోవాలి అనుకుంటున్నాడో అదేవిధంగా గీతలతో గీస్తాడు. ఆ తర్వాత వాటికి వివిధ రంగులు అద్దుతాడు. చివరిగా పాత్రల ముఖాలు, అలాగే కళ్ళు, ఆభరణాలు, వస్త్రాలు ఇలా ఇతర చిన్న చిన్న వివరాలను స్పష్టంగా చిత్రీకరించిన తర్వాత, చెరియాల చిత్రాలలో పెద్ద పెద్దగా ఉంటాయి కళ్ళు అండ్ స్పష్టమైన ముఖ కవళికలు ఉంటాయి, మందమైన గీతలు ఉంటాయి, ప్రకాశవంతమైన రంగులు అండ్ ఎరుపు రంగు నేపథ్యం ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైతే ఆ చిత్రాలను చూస్తున్నారో, వీక్షిస్తూ ఉన్నారో, వాళ్ళకి ఆ చిత్రాలకు సంబంధించిన అభిముఖం కానీ లేదా అందులో ఉన్న భావం కానీ పూర్తిగా తెలియడం కోసం ఈ విధంగా గీస్తారనమాట. ముఖ్యమైన లక్షణాలు, పాత్రలను సాధారణంగా అలంకార శైలిలో చిత్రిస్తారు ఇతరులకు అర్థం అవ్వడం కోసం. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. జరియాల చిత్రకళ గురించి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. అండ్ వింటూనే ఉండండి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే వి లక్ష్మి. చెరియాల్ చిత్రకళలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ప్రజల జీవన విధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అందులోనూ ఈ చిత్రకళను తెలంగాణ జానపద సంస్కృతికి అద్దం అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క జీవన విధాలు, అందులోనూ చెరియాల్ ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క జీవన విధానాలు కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ చెరియాల్ చిత్రకళలో ప్రతి ఒక్క ఫ్రేమ్ మనకి చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈ చిత్రాలలో పండుగలు ఉంటాయి, జాతరలు ఉంటాయి, వివాహ వేడుకలు ఉంటాయి, గ్రామీణ జీవితం ఉంటుంది, జానపద నృత్యాలు ఉంటాయి, సంగీతం, వివిధ సాంప్రదాయాలు కనిపిస్తాయి, తెలంగాణ ప్రజల దుస్తులు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, గ్రామీణ వాతావరణం అనేది ఉంటుంది. అండ్ ఇలాగే ప్రతి ఒక్క కళాకారులు ఈ చిత్రాలతో అందంగా చూపిస్తూ ఉంటారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణ కథలకు కూడా చెరియాల్ చిత్రాలలో ముఖ్యమైన స్థానం ఉంటుంది. శ్రీకృష్ణుడి బాల్య కథలు, రాముడి జీవితం, శివుని కథలు, ఇలా అనేక పురాణ ఘట్టాలను చిత్రాల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే చెరియాల్ చిత్రాల ప్రధాన ప్రత్యేక ఏంటి అంటే చిత్రాల ద్వారా కథ చెప్పడం అన్నమాట. ఒక పెద్ద వస్త్రపు చుట్ట మీద కథలోని సంఘటనలను వరుసగా చిత్రించిన తర్వాత కథకుడు ఏం చెప్తూ ఉంటాడు అంటే, ఒక చిత్రాన్ని చూపిస్తూ ఆ కథకు సంబంధించి, మనకు రామాయణకు సంబంధించి రాముడైనా సీత అయినా లక్ష్మణుడైనా సరే ఒక్కొక్కరిల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ఇలాగే కృష్ణుడి కథలు ఎలా ఉంటాయి, శివుడి యొక్క కథలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్క కళకు సంబంధించి చెరియాల చిత్రకళలో ప్రతి ఒక్క ఫ్రేమ్ మనకి చూపిస్తూ ఉంటుందట. అందువల్ల చెరియాల చిత్రకళ కేవలం ఒక చిత్రలేఖన విధానం మాత్రం కాదండి, ఒక ఫ్రేమ్ మనకి చాలా రకాలుగా, చాలా విధాలుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ మన కథను, మన జీవన విధానాన్ని చూపించడం చెరియాల చిత్రకళను. ప్రతి ఒక్కరు కూడా చెరియాల చిత్రకళ ఏ విధంగా ఉంటుంది అని ఒక్కసారి సర్చ్ చేయండి, అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్ వెల్. అండ్ ఇది తెలంగాణ ప్రజల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం, జానపద విజ్ఞానం మరియు జీవన విధానాన్ని భద్రపరిచే ఒక విలువైన కళారూపం ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఇప్పుడు అంటే మనకి సినిమాలన్నీ ఉన్నాయి, మరి అప్పట్లోనూ? ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనకిప్పుడు నచ్చినట్టుగా మనకు కావాల్సిన సినిమా, మనకు కావాల్సిన కథని మనకు నచ్చినట్టుగా మనం ఫోన్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తున్నాం, ఓటీటీలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ మనకి అనుకూలంగా ఉంటే అక్కడ చూస్తున్నాం. మరి అప్పట్లో ఎలా ఉండేది? ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం, టెలివిజన్, సినిమా, డిజిటల్ మాధ్యమాల అభివృద్ధి కారణంగా అనేక సాంప్రదాయ జానపద కళలు కనుమరుగయ్యే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి అంటున్నారండి. నిజమేనంటారా? అయినప్పటికీ కూడా చెరియాల్ చిత్రకళ అనేది తన ప్రత్యేకమైన శైలి, అందమైన రంగుల కారణంగా ఇప్పటికీ కూడా ప్రజల ఆదరణను పొందుతూ ఉంటుంది. అండ్ ప్రస్తుత చెరియాల కళాకారులు సాంప్రదాయ కళా చిత్రాలతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా అనేక వస్తువులపై కూడా చిత్రాలను రూపొందిస్తున్నారు. గోడ అలంకరణలు కావచ్చు, ముఖ ముసుగులు కావచ్చు, బొమ్మల సంచులు, పెట్టెలు, అలంకరణల పలకలు, ఇలా ఇతర హస్తకళా వస్తువులపై చెరియాల చిత్రాలను రూపొందిస్తున్న పరిస్థితులు వచ్చాయి. అండ్ అలాగే కళా ప్రదర్శనలు వచ్చాయి, హస్తకళా ప్రదర్శనలు అవుతూ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కళా సంస్థల ద్వారా చెరియాల చిత్రకళకు మరింత గుర్తింపు లభిస్తూ ఉంది. అండ్ కళాకారుల కుటుంబాలు తరతరాలుగా ఈ కళను నేర్పుతూ దాని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నవా ఎన్నో కుటుంబాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అండ్ చెరియాల చిత్రకళను కాపాడుకోవడం అంటే కేవలం ఒక చిత్రలేఖన పద్ధతిని కాపాడుకోవడం కాదండి, దానితో పాటు అనుసంధానమైన మన తెలంగాణ జానపద

కళలు, సాంప్రదాయాలు, కళా నైపుణ్యం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా రక్షించడం. ఇక చెరియాల్ చిత్రకళ తెలంగాణ గర్వించదగిన జానపద కళారూపం. రంగులు, కథలు మరియు సాంప్రదాయాల సమ్మేళనంగా నిలిచిన ఈ కళ తెలంగాణ సంస్కృతికి ఒక విలువైన గుర్తింపునిస్తుంది. దానిని సంరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనేది మన తెలంగాణలో మనం తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి చెరియాల్ చిత్రకళ అండ్ సర్చ్ వన్ ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: సంగీతం గోపి సుందర్ రచన రామజోగేశ్ శాస్త్రి ఆలపించిన వారు కార్తిక్ మరియు చిన్మయ్. నిన్నొకరు చిత్రం నుంచి ఉన్నట్టుండి గుండె అంటూ చక్కటి అద్భుతమైన మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి

0: నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్లో సిటీ అప్డేట్స్ అన్నీ ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: స్టే ట్యూన్, స్టే బ్రైట్,
3: వైబ్రెంట్ హైదరాబాద్
1: ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports, and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 చక్కటి చక్కటి పాటలతో బాగా అవసరమైన విషయాలతో మంచి మంచి అంశాలతో మిమ్మల్ని ఆరాధించడానికి వివి లక్ష్మి ఉంది కదా, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. నిలయంలో సమయం 9:30 అంటే మన టైం అయిపోయిందన్నమాట. సైనింగ్ ఆఫ్ మీ వివి లక్ష్మి.